ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 18వ రోజు

ఆకాశవాణి నిలయంలో సమయం ఉదయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శనిలో ఇక్కడ విశ్వమంతా వ్యాపించినట్లు కనిపించే 108 అడుగుల శ్రీ మహావిష్ణువు విరాట్ రూపం ఆశ్చర్యపరుస్తుంది. సీతాసమేత శ్రీరామచంద్రుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ఆలయ నిర్మాణము ఎంతో ఆకట్టుకుంటుంది. అనేక విశేషాలకు నిలవైన క్షేత్రమే కర్ణాటకలోని ఈజీపురాలో ఉన్న కోదండరామస్వామి దేవస్థానం. కోదండరామస్వామి ఆలయం శ్రీరాముడు మూల విరాట్టుగా కొలువై సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఈ దేవస్థానం బెంగళూరులోని ఈజీపురాలో ఉంది. ఈ ఆలయం పైన ప్రతిష్ఠించిన శ్రీమన్నారాయణుడి విశ్వరూప శిల్పం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. అంబరాన్ని తాకుతున్నట్లుగా 108 అడుగుల్లో ఉండే స్వామి విరాట్ మూర్తి దేశంలోని ఎత్తైన దేవతా విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ ఆర్జే సంతోష్.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది క్షేత్రదర్శిని. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో కర్ణాటకలోని ఏజీపురాలో ఉన్న కోదండరామస్వామి

కొన్నాళ్లకాయన కుమారుడు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించుకున్నారు. కష్టపడి చదివి వైద్యుడిగా మారిన తర్వాత ఆ వైద్య వృత్తిలో తాను సంపాదించిన డబ్బునంతా కూడా ఆలయ పునర్నిర్మాణానికి కేటాయించేందుకు సిద్ధపడ్డారు. గోపురం ఎత్తు పెంచడమో ఇతర దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించే ఆ పద్ధతిలో కాకుండా కాస్త వినూత్నంగా ఏదైనా చేయాలి అని సంకల్పించుకున్నారు. ఎంతో అంతర్మథనం తర్వాత భారీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు ఆయన. అందుకు అవసరమైన శిలను సేకరించడం దగ్గర నుంచి విగ్రహం తయారీ వరకు తన ప్రయత్నాన్ని ఎన్నో సవాళ్ళు కష్టనష్టాలని భరిస్తూనే ఆ శిలని గమ్యస్థానానికి చేర్చారు. తర్వాత ఏం జరిగిందో చెప్తాను, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వంతనం. ఈనాటి క్షేత్రదర్శినిలో కర్ణాటకలోని ఈజీపురాలో ఉన్న కోదండరామస్వామి దేవస్థాన విశేషాలు తెలుసుకుంటున్నాం. అయితే ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి విగ్రహం తయారీకి దాదాపు 120 మంది కళాకారులు 5-6 ఏళ్ల పాటు శ్రమించి విశ్వరూపమూర్తికి ప్రాణం పోశారు. ఆలయం పైన 108 అడుగుల ఎత్తులో కనిపించే విశ్వరూప విగ్రహం అనేక విశేషాల సమాహారం. శివకేశవులు ఒక్కటేనని చాటేలా తయారు చేసిన విగ్రహంలో 7 పడగల ఆతిశేషుడి నీడన తిరుణామంతో దర్శనమిచ్చే స్వామివారి రూపం, అక్కడక్కడా కనిపించే పసిడి కాంతులు అబ్బురపరుస్తాయి. అంతేనా, కూర్మపీఠం, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, దశావతారాలు, త్రిమూర్తులు, అమ్మవార్లు, ఆయుధాలు, ఊర్ధ్వలోకాలు, సముద్రాలు, ఇలా అనంత ప్రకృతితో పాటు సమస్త దేవతాగణ సమేతంగా దర్శనమిచ్చే స్వామి తేజోరూపాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. వింటూ ఉండండి, ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 మీరు వింటున్నది వందనం. ఈనాటి క్షేత్రదర్శినిలో కర్ణాటకలోని ఈజీపురాలో ఉన్న కోదండరామస్వామి దేవస్థాన విశేషాలు తెలుసుకుంటున్నాం. దేశంలోనే ఎత్తైన అరుదైన విగ్రహాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా గర్భాలయంలో కొలువైన ఆంజనేయ లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడిని దర్శించుకొని ఆ తర్వాత మెట్లెక్కి విశ్వరూప దర్శనానికి వెళ్తారు. ఆంజనేయుడు ఈ ఆలయ క్షేత్రపాలకుడు. వినాయకుడు, స్ఫటిక శివలింగం, వరాహస్వామి వంటి దేవతామూర్తుల్ని మనం దర్శించుకోవచ్చు. అలాగే చైత్ర, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక ధనుర్మాసాల్లో వచ్చే ప్రత్యేక సందర్భాలు, పండుగల్లో జరిపే ఉత్సవాలు, నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకొని హాయిగా మనశ్శాంతిగా అక్కడ కూర్చుంటారట. వింటూ ఉండండి, ఇది వందనం, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ కూడా. బోనాల ఫెస్టివల్ యూనో పండగ వాతావరణం అంతా కూడా హాయిగా హాయిగా అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. పొద్దున్న వస్తుంటే కూడా నాకు ఆ లైటింగ్స్ అంతా కూడా భలేగా అనిపించింది నిజంగా. అయితే అంతా బాగానే ఉంది, బట్ ఆహారం మనం తీసుకునే ఆహారం మితంగా తీసుకోవాలట. ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు కనీసం 2200 క్యాలరీస్ పవర్ శక్తి మనకి సరిపోతుంది. అయితే ఈ శక్తినిచ్చే ఆహారాన్ని మాత్రమే మనం తీసుకుంటే మనకి సరిపోతుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే క్యాలరీస్ ఖర్చు అయ్యేలాగా కూడా మనం కష్టపడాల్సి ఉంటుందంట. ఇంతకన్నా ఎక్కువ క్యాలరీలు ఆహారంలో తీసుకుంటే మాత్రం మనకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని వాళ్ళు మనకి ముందే హెచ్చరిస్తున్నారన్నమాట. ఇష్టమైన ఆహారాన్ని చూడగానే మనలో చాలామందికి జిహ్వ చాపల్యం పెరిగిపోతుందన్నమాట. అవి తింటే కానీ మనకి తృప్తి ఉండదు. అలా అదుపు తప్పి ఏది పడితే అది మనం తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎస్పెషల్లీ ఇదిగో ఈ వర్షాకాలంలో. మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

FM Rainbow 101.9. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ అర్జీ సంతోష్. నిజంగా త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ అపరిమితంగా పెరిగిపోతుందన్నమాట. అంటే సమయానుసారంగా మితాహారం తీసుకోవడం ఆరోగ్యానికి బెస్ట్. పిండి పదార్థాలు 50% కంటే ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరానికి అంత మంచి కావని చెప్తున్నారండి. పాలిష్ చేసిన బియ్యం, గోధుమల్ని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా విడుదలవుతుంది. అలాగే ముడి బియ్యం, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు తీసుకోవడం ద్వారా గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంటుంది అన్నమాట. వీటి వల్ల ఆరోగ్యానికి ఎస్ కొంచెం మంచిది అంటున్నారు. ఆహారం మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం అంటారు మన పెద్దలు. అవును, ఉన్నాయి కదా. అంటే ఈ ప్రభావంతో అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. నిజమైన ఆకలి ఏదో గుర్తించడం చాలా కష్టమవుతుంది. బయట ఫుడ్ జోన్స్లో

శుభ్రత ప్రశ్నార్థకమే. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థత గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకని ఏంటంటే స్పెషల్లీ ఈ వర్షాకాలంలో నూనెలో వేయించిన పదార్థాలు అలాగే ఫ్రైడ్ ఫుడ్స్ మంచివి కావు. ఎందుకంటే ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు కొంచెం స్లో అవుతుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో నూనె సంబంధిత పదార్థాలు తినడం వల్ల తొందరగా డైజెస్ట్ అవ్వవు అన్నమాట. ఫలితంగా అజీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇలాంటి యూనో ఆహారం బరువు పెరిగేలాగా చేసి కొన్ని అనారోగ్య సమస్యలు మనకు తెచ్చిపెడుతుంది అన్నమాట. అందుకే వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వర్షాకాలంలో బయట దొరికే ఈ పానీపూరి వంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తినడం అంత మంచిది కాదు. అండ్ యూనో దీని ఏమంటారు, ఎందుకు వాటి తయారీలో వాడే కలుషితమైన నీరే కారణం. అలాగే వీటితో పాటు బయట దొరికే పళ్ళ రసాలకు కూడా దూరంగా ఉండాలి అంటున్నారు. అంతగా కావాలనుకుంటే ఇంట్లో మనం కొత్తగా తెచ్చుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని తయారు చేసుకొని తీసుకోవడమే బెస్ట్ అన్నమాట. లెట్ అస్ ట్రై టు ఫాలో మన ఆహారం మన ఆరోగ్యం మన మంచికే కదా. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం.

7:34 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.95 హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా ధ్యానానికి మనం కూర్చునేటప్పుడు బడలికగా ఉంటే కూర్చోవద్దు అని చెప్తారు. ఓ పావు గంట చిన్న కొరుకు తీసి కాస్త నిద్ర తీరింది అనుకున్నప్పుడు ధ్యానం చేయొచ్చు. నిద్ర తమోగుణం, అందులోంచి బయటికి రావాలంటే రజోగుణం, అంటే శరీరానికి మనసుకు తగినంత కార్యశీలత తీసుకొచ్చాక అప్పుడు ధ్యానంలో సత్వగుణానికి ప్రయత్నం చేయొచ్చుట. బడలికగా లేకపోయినా నిద్ర వస్తూ ఉంటే కాసేపు అలా నడిచి రావటము, ఇంకేదో పని చేయడం, అంటే దానివల్ల నిద్రపోయి మళ్ళీ చురుకుదనం వస్తుంది, అప్పుడు ధ్యానం సులువవుతుంది. ధ్యానం కుదిరేందుకు ఉత్తమమైన సమయం సూర్యోదయానికి అటూ ఇటూ కలిపి ఒక గంట అన్నమాట. ఈ సమయం కాకుండా సాయం, సంధ్య, మధ్యాహ్నం కూడా అనువైన కాలాలే. ఎంతవరకు ఇవి సాధ్యపడతాయో చెప్పడం కష్టం. అయితే ఇవన్నీ కలిసి వచ్చే సమయం, సందర్భం ఎవరికి వారే చూసుకోవటం మంచిది. ఏమంటారు, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

FM Rainbow 101.9. రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ అర్జే సంతోష్. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనకున్న అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటండి. అన్ని వయసుల వారు క్రమం తప్పకుండా రోజు కనీసం అరగంట నుంచి ఒక గంట సమయం కేటాయించాల్సిందే వ్యాయామానికి. ఇమ్యూనిటీని పెంచే పానీయాలు, అలాగే ఈ ప్రస్తుత కాలంలో చాలామంది మర్చిపోతున్నారు ఆరోగ్యం గురించి. అని డబ్బు సంపాదించడం, అది కూడబెట్టుకోవడం, అలాగే భవిష్యత్తు కోసం మనం ప్రణాళికలు వేసుకోవడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం. ఇవన్నీ అవసరమే, కానీ వాటన్నిటికంటే విలువైన సంపద మరొకటి ఉంది, అదే మన ఆరోగ్యం. ఆరోగ్యవంతమైన శరీరం కూడా. ఎంత ధనమున్నా స్వయంగా లేచి నడవలేని పరిస్థితి వస్తే ఆ సంపద ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది, సపోర్ట్ చేయలేదు. రోజు కనీసం అరగంట నడక, తేలికపాటి వ్యాయామం, యోగా, సమతుల్యమైన ఆహారం, అది కూడా సాత్విక ఆహారం సాధ్యమైనంత వరకు, తగినంత నిద్ర వంటి అలవాట్లు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయండి. అలాగే మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. అధిక ఒత్తిడి, ఆందోళన, కోపం లాంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవి శారీరక ఆరోగ్యం పైన చాలా తీవ్రమైన

ప్రభావం చూపిస్తాయి. అందుకే ధ్యానం, పుస్తక పఠనం, కుటుంబంతో గడపడం ఇలాంటివన్నీ కూడా మనకి జీవితంలో ఉన్న నాణ్యత ఏదైతే ఉందో అది పెంచుతుందన్నమాట. అందుకని అలా ఉండే ప్రయత్నం చేద్దాం, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ హిట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వింటారు మీరు. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ వ్యాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. జేడీ వ్యాన్స్తో చర్చించినట్టు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని అన్నారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరాలు వెల్లడించారు. భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని, ప్రపంచంలోనే భారత యువత సామర్థ్యానికి సాటి లేదని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన విద్యార్థుల గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 21వ శతాబ్దంలో భారత యువత సామర్థ్యం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల కంటే గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొందని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్లు కేటాయించామన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు వేసేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులకు సూచించారు. వరి స్థానంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి భేటీలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు రేపటి నుంచి 21 వరకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక మాన్యూన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని కూడా సూచించారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటతో సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

టెన్ సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయ. మహానగరంలో లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైపోయింది. ఈ విషయం మనందరికీ తెలిసిన సికింద్రాబాద్ జనరల్ బజార్ చారిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారాలయంలో ఆషాఢమాస బోనాలు మొదలైపోయాయి. ఆదివారం తెల్లజామున మార్నింగ్ నుంచే, తెల్లవారుజామున నుంచే లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుండడంతో ఆ పరిసరాలన్నీ కూడా భక్తి పారవశ్యంతో కళకళలాడిపోతున్నాయి. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమ, బెల్లం వండిన అన్నంతో అలంకరించిన బోనాలని తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి. దీంతో అంటే ఈ క్లైమేట్ ఎట్లా ఉందంటే ఆ ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే బోనాలు ప్రశాంతంగా వైభవంగా కొనసాగాలని భక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షలను పాటిస్తూ అధికారుల సూచనలు మనం అనుసరించాలని ఈవెన్ రిక్వెస్ట్ చేస్తున్నారు అందరు కూడా, రైట్? సో హ్యాపీగా మనం బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనం మనసారా ఆకాంక్షిద్దాం. ఏమంటారు, వింటూ ఉండండి.

0: రోగాలకి దూరంగా ఉండొచ్చండి. సాధారణంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి, వాటర్ లాగింగ్, అలాగే ధూళి కారణంగా దోమలు, ప్రమాదకరమైన బ్యాక్టీరియా పుడతాయి. నీరు, గాలి ద్వారా ఈ బ్యాక్టీరియా ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఇది జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ఈ క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాలి అని హెల్త్ ఎక్స్పర్ట్స్ మనకు దీనేమంటారు సూచిస్తున్నారన్నమాట. పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న శారీరక రుగ్మతలకి దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. వానాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి లక్షణాలపై అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి బయటపడచ్చు, రైట్? సో లెట్ అస్ ట్రై టు బీ వెరీ కేర్ఫుల్, స్పెషల్లీ ఇన్ దిస్ సీజన్. అలాగే మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం. చక్కగా ఇంట్లో మనం ఇంట్లో వాళ్ళకి సహాయపడుతూ, అంటే వాళ్ళు ఏదైనా చేస్తుంటే మనం వెళ్ళి నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగి వాళ్ళకి హెల్ప్ చేస్తూ చక్కగా మనం కష్టపడి వండుకొని తిన్నది ఎంత బాగుంటుంది కదా. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. సూపర్ హిట్ సాంగ్ అందుకోసం రెడీగా ఉంది.
1: Can you feel her? Is your heart speaking to her?

8:24, 40 seconds రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా పరిసరాలు ఒక్కసారి మనం చూస్తే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

8:41, 15 seconds, రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ట్విన్ సిటీస్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులో. మేము నిజంగా మనం అనుకుంటాం యోగా సరళే చేద్దాం, టైం ఉన్నప్పుడు చేద్దాం. నో, ఇట్ ఈస్ లైక్ అది వ్యాయామం మాత్రమే కాదండి, సంపూర్ణ జీవనశైలి, శరీరానికి ఆరోగ్యం, అలాగే ప్రశాంతత, ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయన్నమాట. 5 మినిట్స్ ఒకవేళ మనం ధ్యానం చేసి యోగా కోసం అనే కనీసం మనం ఒక 10-15 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే ఏదో ఒక టైంలో మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుందండి. ప్రతికూల ఆలోచనలు తగ్గించి వాటిని యూనో సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెంచుతుంది యోగా. అలాగే భావోద్వేగాలు ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా తగ్గించేసేస్తుందండి. ఇప్పుడు టైం లేదు సంతోష్, నిజంగా చెప్తున్నాను కదా. పొద్దున్న వెళ్తే మార్నింగ్ 8:00కి బయలుదేరితే సాటర్డే ఈవినింగ్ 6:30కి నా ఇదేంటి వారం ముగుస్తుంది అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా ఐ కెన్ అండర్స్టాండ్ అండి. బట్ ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే నేను ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఏదో ఒక టైంలో ఒక 10 మినిట్స్ మనం ధ్యానం చేసి 15-20 మినిట్స్ మనం స్పెండ్ చేయలేమో అనిపిస్తుంది నాకు కూడా. రియల్గా అంత రియలైజ్ అవుతున్నాం, అంత కష్టపడిపోతున్నాం మనం. ఐ అప్రిషియేట్ సిన్సియర్లీ దట్ వీఆర్ డెడికేటింగ్ అవర్ టోటల్ వచ్చేసే మైండ్. వర్క్లో మనం ఎంత చక్కగా డెడికేట్ అయిపోతున్నామో అంతే డెడికేషన్తో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఏమంటారు వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రాంట్ హైదరాబాద్ అండ్ నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని అందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆరోగ్యాన్ని సరైన వ్యాయామాలతో జాగ్రత్తగా చూసుకుంటూ మన ప్లాన్స్ ఎవరితోనూ చర్చించకుండా మౌనంగా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి. మన అంతరంగంలో ఉన్న లక్ష్యం చాలా బలాన్ని ఇచ్చేదిగా ఉండాలట. నేను ఎందుకు కోపం తెచ్చుకోవాలి? అది ఎందుకు పనికిరాదు కదా. నేను వేరే వాళ్ళతో పోల్చుకోకుండా నా శక్తిని నేను నమ్ముతాను అనే దృఢ సంకల్పం చేసుకుంటే ఇక విజయం వైపు మన ప్రయాణం మొదలైనట్టేనండి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్లు మాటలు కానివ్వండి, ఇవన్నీ మనం పెద్దవాళ్ళ నుంచి తీసుకోవచ్చు. సో పాజిటివ్ మైండ్ ఆల్వేస్ మనకి హెల్ప్ చేస్తుంది, అలాగే సహనాన్ని మనకి నేర్పుతుందండి. వింటూ ఉండండి ఈ సూపర్ హిట్ సాంగ్, తర్వాత న్యూస్ హెడ్లైన్స్, తర్వాత మళ్ళీ సూపర్ హిట్ సాంగ్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోంమంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార్ నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 600,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లున్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. నీట్ పేపర్ లీక్పై నిరసనల సందర్భంగా జన్జీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేసినట్టు వివరించారు. జన్జెడ్ మన పిల్లలు, వారికి కొన్ని ఆశయాలుంటాయి, వారే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు, ఆ పదవి నాకు ముఖ్యం కాదు అని ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వ్యాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. భారతదేశానికి యువతే అతి పెద్ద బలమని, ప్రపంచంలోనే భారత యువత సామర్థ్యానికి సాటి లేదని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన విద్యార్థుల గర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 21వ శతాబ్దంలో భారత యువత సామర్థ్యం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల కంటే గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. క్యూర్ పరిధిలో సుమారు 40% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొందని బీఎల్ఓలు పేర్కొంటున్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేటతో సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్త

0: అయితే జ్ఞాపక శక్తి భద్రంగా ఉంటుంది సంగీతం వినటం వల్ల, అలాగే సృజనాత్మకత పెరుగుతుంది, ఏకాగ్రత, అలాగే మనం త్వరగా స్పందించడం, అంతేకాక రిథమిక్గా కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అయితే మ్యూజిక్ లవర్స్కి ఇవాళ ఒక మంచి అవకాశం అన్నమాట. మన హైదరాబాద్ సిటీలో మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చాలా చాలా అలరించబోతున్నాయి. లైక్ యూనో ఈ ఇలాగే మీరు ఎట్లాగైతే సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నారో మన హైదరాబాద్లో కూడా బోల్డ్ అన్ని ఈవెంట్స్ జరగబోతున్నాయి అన్నమాట. రైట్, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌళీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

9:22:10 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఇష్టమైన పాట వింటున్నప్పుడు పెద్దగా మనం సౌండ్ పెట్టేసుకుని వింటూ ఉంటాం. సాధారణంగా అదే మనలో చాలామందికి అలవాటు. ఆ పాట పెద్దగా పెట్టుకొని అందులో మనమే ఉన్నట్లుగా ఊహించేసుకొని స్టెప్పులు వేసేస్తూ గంతులు వేసేస్తూ మనతో పాటు ఇంట్లో వారిని కూడా స్టెప్పులు వేయిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సరదాగా ఉంటాం. కానీ పెద్ద శబ్దం వినటం అంత మంచిది కాదు అంటారు. ఎందుకంటే మన చెవిలోని కర్ణభేరి కొంత శబ్దాన్ని మాత్రమే వినగలుగుతుంది. అంతకు మించిన శబ్దం వింటే అది తట్టుకోలేదు, ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. అందుకని స్పెషల్గా డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఇంట్లో మనం జనరల్గా ఉన్నప్పుడు కానీ ఎక్కడో దూరం నుంచి సౌండ్ వినపడుతున్నంత సౌండ్ మాత్రమే పెట్టుకోవాలి, ఎక్సెప్ట్ ఇన్ పార్టీస్. పార్టీస్లో కూడా అంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా ఒకేషన్స్లో, అప్పుడు కూడా నార్మల్ సౌండ్ అన్నమాట. ఎస్ పర్వాలేదు, దీనికి మనం స్టెప్లు వేచి వినపడుతుంది అన్నట్లుగానే ఉండాలట. వింటూ ఉండండి, కష్టమే ఇది కొంచెం, కానీ మనకే మంచిది. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల భయం 9:33 నవరసాల్లో మన ఆరోగ్యాన్ని బాగా, అంటే నవరసాల్లో మనకి ఆరోగ్యాన్ని బాగా ఇచ్చేది హాస్యరసం మాత్రమే. అలాంటి హాస్యం, నవ్వు మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందండి, రైట్? అండ్ ఈవెన్ చిన్నతనంలో ఏ కల్మషన్ లేకుండా ఎలాగైతే మనం నవ్వుతూ ఉండేవాళ్ళమో, పెద్ద అయ్యాక కూడా ఈవెన్ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉంటే మన ఆయుష్పై మంచి ప్రభావం చూపిస్తాయండి. నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని ప్రసిద్ధి. నిత్యం మనం ఎదుర్కొనే ఒత్తిడి తగ్గించే మంచి మెడిసిన్ నవ్వు. అయితే ఇవాళ కడుపు నవ్వుకోవడానికి మన సిటీలో బోల్డ్ అనే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. మనస్ఫూర్తిగా నవ్వాలనుకుంటున్న వాళ్ళు

హాయిగా నవ్వి ఎంజాయ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి చక్కటి అవకాశం అన్నమాట ఇది. ట్రై చేయండి, వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల భయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: FM Rainbow
1: 9:46 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిజంగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ మనసు పెట్టి తినడాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అలా ఆస్వాదిస్తూ ఆహారాన్ని తీసుకుంటే రుచి మాధుర్యం అన్నీ తెలుస్తాయి, త్వరగా అరుగుతుంది కూడా. అయితే ఆహారానికి సమయాన్ని కేటాయించి నెమ్మదిగా నమలటం, కొద్ది కొద్దిగా వడ్డించుకొని తినడం చాలా మంచి అలవాటు. ఎన్నో రకాల పదార్థాలని చక్కగా వాటి రెసిపీస్ తెలుసుకొని ఓపిక్గా వండుకొని అందరం కలిసి ఒక చోట కూర్చొని తింటే ఆహా భలే ఉంటుంది. అయితే మన హైదరాబాద్లో ఇవాళ చాలా చాలా ఫుడ్ ఫెస్టివల్స్ రకరకాల ఆహార పదార్థాలతో ఆస్వాదకరమైన రుచులతో మన కోసం రెడీగా ఉందన్నమాట, రైట్. అలాగే నేను మీ ఆర్జీ సంతోష్ మీ నుంచి సెలవు తీసుకునే టైం. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం స్పెషల్గా ఈ వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. డ్రైవింగ్ అనేది ఒక అందమైన బాధ్యత, ఒక పెద్ద బాధ్యత, రైట్. సో స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునిక, పారదర్శక, సురక్షిత, పోటీ సామర్థ్యంతో తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ముంబైలో సహకార్ నవక్రాంతి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశంలోని సుమారు 1400 పట్టణ సహకార బ్యాంకుల్లో 600,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా స్పందించారు. నీట్ పేపర్ లీక్పై నిరసనల సందర్భంగా జంజీని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని, అందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు. జెన్జెడ్ మన పిల్లలు, వారికి కొన్ని ఆశయాలుంటాయి, వారే భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతారు, ఆ పదవి నాకు ముఖ్యం కాదు అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మోదీ, వాన్స్ విస్తృత చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నుంచే ఈ సాంకేతికతపై పరీక్షలు మరింత వేగం పుంజుకుంటాయని చెప్పారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుంది. ఇంకా 20% ఎన్యూమరేషన్ దరఖాస్తులు వెనక్కు రాలేదని, సుమారు 20% ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. రాష్ట్రంలో సుమారు 74,00,000 ఓట్లు వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఆదివాసీలకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీలు ఈ దేశ మూలవాసులని, అడవులు ప్రకృతిని కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పనుల కోసం 5,000 కోట్లు కేటాయించామన్నారు. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో నగరమంతటా ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వర్షం కురిసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
2: Hey, very hungry. What's special today?
3: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city. And where do we taste all these?
3: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: FM Rainbow 101.9.
5: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो एड कलर्स टू योर लाइफ. आई एम योर होस्ट श्रेत.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

0: చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
2: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శన.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇరానీ చాయ్,
3: బన్ మస్కా,
2: హైదరాబాదీ బిర్యానీ,
3: టంగ్ ది కబాబ్,
2: కుర్బానీ కా మీఠా,
3: షహదూద్ మలాయ్.
2: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
3: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
2: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
3: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
3: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
2: జష్నే హైదరాబాద్.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9, रेनबो ऐड कलर्स टू योर लाइफ. और मैं हूं श्रेता आपके साथ हेलो रेनबो में. और मैंने पूछा है कि आपके हिसाब से आपके लिए एक परफेक्ट संडे क्या होता है, तो देखते हैं कौन है हमारे साथ और क्या कहना चाहते हैं. रमेश जी का कॉल आया था, कुछ कारण से वो डिस्कनेक्ट हो गया, कनेक्ट नहीं हो पा रहा वापस. कोई बात नहीं, मैं रमेश जी से रिक्वेस्ट करता हूँ कि फिर से कॉल करें. हमारे दोस्त हैं, बहुत ही चाहने वाले हैं रेनबो को. अभी कौन है देखते हैं साथ में. हेलो.
2: हेलो, गुड आफ्टरनून. आदाब शरद जी.
1: आदाब सर, बताइए. आपकी व्यवहार थोड़ी कटकट के आ रही थी, अब बताइए सर. कौन बोल रहे हैं
2: जी? शेर खान बोल रहा हूँ भाई.
1: अरे वाह शेर खान भाई, बताइए आपके मुताबिक आपके हिसाब से परफेक्ट संडे क्या होता है.
2: जी जी, पहले मेरा सभी सुनने वाले

0: वाह, बता ये हुनर तूने सीखा कहाँ से? आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9, रेनबो ऐड कलर्स टू योर लाइफ। मैं हूँ श्रेत आपके साथ और शो चल रहा है नमस्ते हेलो आदाब का। ये जो सेगमेंट है उसका नाम है हेलो रेनबो। और मैंने पूछा है कि आपके अकॉर्डिंग एक परफेक्ट संडे क्या होता है, तो देखते हैं कौन है हमारे साथ अगले कॉलर और उनका परफेक्ट संडे कैसा है। हेलो,
1: हेलो,
0: हाँ जी नमस्ते।
1: नमस्कार ओनली
0: नमस्कार मंडी, चपन सर।
1: नेर वॉलेट प्रभाकर राव माटलाड़ सुना
0: वाओ, वेलकम सर। प्रभाकर राव जी, अकॉर्डिंग टू यू ए संडे मंच उंटे लेगी? अकॉर्डिंग टू यू परफेक्ट संडे एम उंटे थे?
1: నా యొక్క లిస్ట్ లో చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. సండే రోజు ఒక చిన్న ఫెస్టివల్ అనమాట.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ,
1: అట్మాస్ఫియర్ మీరు గుర్తించారో లేదో, అందరూ అన్ని వారాలు ఒక రకంగా ఉంటే సండే మాత్రం అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ, ఎగ్దమ్ సహీ బోలా ఆప్నే।
1: ఎన్నోసార్లు అవునా కాదా,
0: ఎస్ ఎస్
1: అట్మాస్ఫియర్
0: ఎస్
1: అనేది సండే అనేటప్పటికి ఈ చిన్న ఫెస్టివల్ మాదిరిగా ఉంటుంది. అది మటన్ షాప్స్ ఏమో ఫుల్ బిజీ,
0: ఎస్
1: స్లమ్ ఏరియా బిజీ,
0: ఎస్
1: ఏది ఎంజాయ్ కర్నేక, ఎంజాయ్ చేయడానికి స్లమ్ ఏరియాలో చూడాలి సార్. అసలు మీరు ఇంకా సండే రోజు
0: లైఫ్ నాట్ ఓన్లీ దట్ బట్ కిధర్ భీ జావో, అప్నా హైదరాబాద్ కా అగర్ స్పెషల్లీ బాత్ కియే తో హర్ జగహ ఎంజాయ్మెంట్ రహతా సండే వాలే దిన।
1: हां नहीं, ऑल इंडिया के अंदर, नॉट ओनली हैदराबाद, मैं बोल रहा हूं बेंगलुरु में भी।
0: हां
1: हां, बेंगलुरु में भी ऐसा है। सैटरडे दिन तक कहीं भी नहीं जाएंगे बोल के सोचते, मगर संडे आ गए,
0: हां
1: सुबह कहीं जाना घूमना है
0: अरे वाह क्या बात है।
1: అంజెప్పన్ ఉంటుంది, అందుకని ఈరోజు కార్ వేసుకుని బయలుదేరాం లాల్ బాగ్ చూద్దామని. అలాగే ఈ కార్ షీట్స్ కూడా మార్పించాలి.
0: ఓకే,
1: ఆ షాప్ కి చేరుకున్నాం.

0: ఓకే
1: దీని తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మనవలు ఉన్నారు, మనవలు తీసుకుని లాల్ బాగ్ కి వెళ్తాం.
0: లాల్ బాగ్ ఓకే.
1: అలాగే ఏదైనా ఒక హోటల్లో, ఈ రోజు మరి సండే కదా, మామూలుగా వెజిటేరియన్ గానీ మీల్స్ చేస్తాం, మీల్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినవి తింటాం అందరం ఉన్ను. ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లోనే వంట కూడా విసుగు అనిపిస్తుంది
0: ఎగ్జాక్ట్లీ.
1: సండే అనేది నా దృష్టిలో మాత్రం చిన్న ఫెస్టివల్,
0: చిన్న ఫెస్టివల్.
1: ఆలోచన చేయండి, మనకన్నా అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టార్ హోటల్స్ అంతా వెళ్ళిపోతుంటారు, కానీ ఇంకా స్లమ్ ఏరియాలు మీరు చూడండి, వాళ్ళ కార్లు ఏమును కానీ వాళ్ళ బస్తీలోనే వాడు వారం అంతా కష్టపడతాడు, మేస్త్రీలు గట్లా. సండే రోజు వచ్చిందంటే వాడు పండగ అనమాట. స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకొని మార్కెట్ కి వెళ్ళి ఇంత చికెన్ మటన్ తెచ్చుకుంటాడు, కూరగాయలు అన్ని వారానికి సరిపడే రేషన్ అంతా తెచ్చుకొని మధ్యాహ్నం సాయంత్రం కొద్ది బిగించేసి వాడు ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు. అలాంటిది సండే.
0: वाह वंडरफुल सर, बहुत बहुत शुक्रिया सर कॉल करने के लिए और संडे के बारे में इतना ब्यूटीफुल एक्सप्लेन करने के लिए. थैंक यू सो मच. दोस्तों ये थे प्रभाकर राव जी, जो बहुत ही सुंदर तरीके से उन्होंने कहा कि हर जगह, मतलब जहाँ पे जो लोग हफ्ता भर बहुत मेहनत करते हैं और उनके पास वक्त हफ्ते में एक ही दिन होता है, वो संडे होता है, और संडे को वो इतना खूबसूरती से इंजॉय करते हैं, और फेस्टिवल, छोटे फेस्टिवल के तौर पर अगर हम देखें तो संडे को मनाया जा सकता है, और हर इंसान यही करता है हफ्ते में एक दिन छुट्टी का, और वो छुट्टी का दिन सेलिब्रेट करते हैं एज अ संडे और ऑन संडे, और क्या इंजॉय करते हैं. वैसे आप बताइए कि आपके हिसाब से एक परफेक्ट संडे क्या होता है. मुझे कॉल कर सकते हैं 0402323 0030 0402323 48 2 1 0402 9 7 0 4 7 1 5, ये तीन नंबरों पर कॉल कर सकते हैं, और व्हाट्सएप नंबर है 0402323 4822. तो बताइए कि आपके हिसाब से एक परफेक्ट संडे क्या होता है. अभी मैं आपको लेके जाता हूँ कुछ गीतों के साथ, फिर जब वापस आएंगे तो करेंगे आपके साथ बहुत बात लता जी की आवाज़ में. ये प्यारा सा गाना, इन्जॉय कीजिए इस गीत को.

0: एक लिखा है मैसेज यहाँ पे, हुदा इनका नाम है, हाय श्रद्ध जी कैसे हैं आप, हमारे लिए परफेक्ट संडे कैसा हो सकता है, संडे के दिन और भी काम ज़्यादा हो जाते हैं, रोज़ के कामों के साथ और भी बढ़ जाते हैं, परफेक्ट कुछ भी नहीं रहता। यस दिस इज़ हैपनिंग विथ एवरीवन, हमारे साथ तो हमेशा, सभी के साथ, ज़्यादा तो लोगों के साथ ऐसा होता है। और जब वो संडे आता है तो आता कब है जाता कब है कुछ पता ही नहीं चलता। और एक बात इन्होंने और लिखी है कि ये इतवार नहीं आसान, बस इतना समझ लीजिए, ये इतवार नहीं आसान, बस इतना समझ लीजिए, एक कपड़ों का ढेरा है और धो के सुखाना। क्या बात है, बहुत ही प्यारा और बहुत ही फनी बात इन्होंने करी। बाकी बहुत से लोगों के लिए वाली बात तो होती है कि संडे वाला दिन तो टफ होता ही है, क्योंकि ज़्यादा काम हो जाता है, जो काम पेंडिंग पेंडिंग करके हम सोचते हैं ना कि अब वीकेंड पे संडे वाले दिन करेंगे, वो संडे वाले दिन आ जाते हैं। वैसे आप भी मुझे कॉल करके बता सकते हैं कि आपके लिए एक परफेक्ट संडे क्या हो सकता है। कॉल करने के लिए नंबर है 0402323481, 0402323000, 0402970475। इन तीन नंबरों पे कॉल कर सकते हैं और 0402323482 पर आप व्हाट्सएप मैसेज भेज भी सकते हैं।
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
2: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
3: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
2: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
3: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
2: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
3: ఓ అవునా?
2: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
3: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
3: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
2: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
4: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

0: तक कहने इस गीत के। क्या खूबसूरत सा ये गीत आपके रेडियो सेट्स पर आप सुन रहे थे फिल्म लेकिन का, और गाने के बोल यारा सिली सिली। आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन। मैं हूं श्रेत आपके साथ, और हेलो रेनबो में मैंने पूछा है कि आपके मुताबिक, आपके अनुसार, आपके हिसाब से एक परफेक्ट संडे क्या होता है। तो हमारे दोस्त रमेश जी का कॉल है, पहला कॉल इन्होंने किया था पर पता नहीं किसी कारण से कनेक्ट नहीं हो पाया, तो चलिए रमेश जी से करते हैं बात। हेलो,
1: गुड आफ्टरनून, शुभ मध्याह्नम।
0: अरे वाह क्या बात है, गुड आफ्टरनून रमेश जी, कैसे हैं आप? अब तो फुल एनर्जी हो गया आप में।
1: फुल एंजॉय, आप आए तो हमें बहुत खुशी खुशी हो जाती।
0: अच्छा चलिए रमेश जी बताइए कि आपके हिसाब से एक परफेक्ट संडे क्या होता है।
1: अच्छा रमेश मैं बात कर रहा हूँ, तो संडे के दिन हमारा मन मन लो मन मन వాళ్ళ తల్లిదండ్రి రాకున్నా వస్తే సంతోషం, రాకున్నా మీరైనా వచ్చి కనీసం మాకు ఎంజాయ్ చేద్దాం చెప్పి చేస్తామన్నమాట. చాలా మటుకు వస్తారు అనమాట, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం. వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా నేను బయట నుంచి ఆర్డర్ చేస్తాం, తెప్పించుకుంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం. లేకపోతే మేము అందరం కలిసి బయటికి వెళ్ళిపోతాం, బయటికి వెళ్ళిపోతాం రెస్టారెంట్ లో ఎంజాయ్ చేసుకుంటాం. అట్లా ఎంజాయ్ సండే అది చేసుకుంటాము. ఈసారి మాత్రం బోనాల పండుగ కోసం మళ్ళీ ఎవరు రాలేదు, మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాం అనమాట. అట్లా అయిపోయింది మళ్ళీ ఈ సండే జర నారాజ్ అయిపోయింది అనమాట.
0: నారాజ్ ఉండాల్సిందే, అవసరం లేదు, వాళ్ళు నెక్స్ట్ సండే వచ్చేస్తారు.
1: వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి కదా, అట్లా అనమాట.
0: ఎస్ తో
1: నాకు అవకాశం ఇస్తుంది చేయడం.
0: थैंक यू सो मच रमेश जी, थैंक यू सो मच। दोस्तों ये थे के रमेश फ्रॉम उस्मानगंज, और बता रहे हैं कि ये जो इनके पोते पोतियां हैं जो संडे संडे आते हैं तो इनको बहुत अच्छा लगता है, पर इस बार फेस्टिवल के चलते जो है वो नहीं आ पाए, तो थोड़ा सा उदास इनके मन में है। पर कोई बात नहीं रमेश जी, अगले संडे आ जाएंगे, संडे तो अगले हफ्ते फिर से आएगा ना। कभी कभी होता है कि कोई अपने काम में व्यस्त हो जाता है तो जो संडे पे किए हुए प्लान्स होते हैं वो पोस्टपोन्ड हो जाते हैं, तो आप वेट कीजिएगा, पक्का अगला संडे आएंगे, और नहीं आएंगे तो आप जाके लेके आ जाएंगे उनको बोल के। चलिए अभी के लिए आपको लेके जाते हैं एक और प्यारे से गाने के साथ। गाना कहता है अगर तुम ना होते, अगर तुम ना होते।

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
6: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
5: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ.
7: అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
6: ఆన్ జష్నే హైదరాబాద్, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
5: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
8: Jashne Hyderabad, savor the city's soul.
9: ऑलराइट दोस्तों, बातें करते करते वक्त का पता नहीं चला. चलिए कोई बात नहीं, हम वक्त की कदर करते हैं और अभी के लिए लेते हैं यहाँ से रुखसत. इसी वादे के साथ कि मुलाकात होगी फिर किसी दिन, फिर किसी हफ्ते आपके अपने आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 पर. अगले होस्ट भी एकदम तैयार है अपना शो लेकर. और रविवार की बात हो तो रविवार सिर्फ एक छुट्टी का दिन नहीं है, खुद से मिलना और जिंदगी को फिर से जीने का दिन है. खुश रहिए, मुस्कुराइए और हर पल को यादगार बनाइए. बाय बाय, टाटा, टेक केयर, सायोनारा. छोड़ जाते हैं इस प्यारे से गाने के साथ.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి సూపర్ సండే రోజు, నేను ఆర్జే అనుష షో మరి డబుల్ కమీటా షో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మరి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి సూపర్ సండే రోజు సరదా సరదాగా డెఫినెట్గా ఎంజాయ్ చేసేద్దాం. మరి మనం ఉన్నాము ఆషాఢమాసంలో, అందులోనూ ఆఖరి ఆదివారంలో. మరి మనకు తెలుసు ఆషాఢమాసం అంటేనే మనందరికీ కూడా పండగల సీజన్ స్టార్ట్ అనమాట. అందులోనూ మరి బోనాల పండగ అంటే మనందరికీ కూడా ఎంతగానో స్పెషల్ కదా. సో నిజంగా ఈరోజు మరి ఆఖరి ఆదివారం అయినా అందరూ కూడా చాలా చాలా మరి సంతోషంగా పండగ జరుపుకుంటూ ఉన్నాము. అండ్ మరి అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడూ ఉంటూ ఉండాలని కోరుకుంటూ సుపైట్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ స్మార్ట్ శంకర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: అరే ఇంకొరవై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదిచ్చి సురపానంతో నీ సోపతికి దావత్ ఇవ్వాలని పబ్బతి పట్టినం జనభద్రంగా ఎల్లి రాబిటో

0: ರೇನ್ಬೋ 101.9.
1: చల్ మోహన్ రంగా చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము ఉన్నాము మరి డబుల్ కమీటా షోలో. అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి డబుల్ కమీటాలో మనమేమో మరి జస్ట్ ని హైదరాబాద్ సెగ్మెంట్ లో ఉన్నాము. అండ్ మరి ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామబ్బా అంటే, యూనో మరి మధ్యాహ్నం పూట మనందరికీ తెలుసు, డెఫినెట్గా అందరం మరి భోజనం చేస్తాము. ఈ టైంలో మరి మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది కదా. అందులోనూ మనకు నచ్చిన ఆహారం అయితే స్వర్గం కనిపిస్తుందని చెప్పచ్చు. కానీ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కాసేపు అయిన తర్వాత కదా, యూనో ఇంచుమించు ఒక 2 hours or 2.5 hours అయిన తర్వాత ఇంకేమైనా తింటే బాగుంటుందేమో అని అనిపిస్తుంటుంది. అదే చిరుతలు, స్నాక్స్ లాంటివి తీసుకుంటే అబ్బా నిజంగా అలా అలా అలా అలా కేక్ వాక్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది జీవితంలో, ముఖ్యంగా సండే రోజు అయితే కనుక. అది యూనో చాలా సులువుగా అరిగిపోయేది అండ్ అలాగే రుచికరమైనది, ఆరోగ్యకరమైనది అయితే మరీ మంచిది కదా. ఇప్పుడు అదే ఇంపార్టెంట్. అందులోనూ మన ఈ మధ్య అందరం హెల్త్ కాన్షియస్ అయిపోయాం కాబట్టి డెఫినెట్గా హెల్తీ అయితే ఉండాలి. మరి అలాంటి ఒక టేస్టీ హైదరాబాదీ స్పెషల్ స్నాక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం. నిజమే కదా, మరి లంచ్ ఎలా కూడా ఇంపార్టెంట్, ఆ తర్వాత స్నాక్స్ సంగతి కూడా చూడాలి కదా. డెఫినెట్గా మరి ఆ విశేషాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది మంచి సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జయ చిరంజీవా నుంచి. వింటూనే ఉండండి 101.9 FM Rainbow. Rainbow to jeevitam rangalamayo.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ವಾಸು ಚಿತ್ರರಂಜಿ ಸೂಪರ್ ಹಿಟ್ ಸಾಂಗ್ ವಿನ್ನರು. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಮೇರು ವಿಂಟುನಾರು ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ವಿತ್ ಆರ್ಜಿ ಅನುಷಾ. సో ఫ్రెండ్స్, మరి మనమేమో ఈరోజు మంచి స్నాక్ గురించి మాట్లాడుకుందాము అని నేను అన్నాను కదా. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, మరి ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే కనుక, బురుగులు, బొంగులు, మురుమురాలు లేదా మరమరాలు ఇలా, అండ్ అంతేకాకుండా యూనో భేల్పూరి అని రకరకాల పేర్లతో పిలుచుకునే స్నాక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అన్నమాట. యూనో ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటారు కాబట్టి జనరల్గా మనకు చెప్పాలంటే పఫ్డ్ రైస్తో చేసే స్నాక్ అన్నమాట ఇది మనం మాట్లాడుకోబోతున్నది. అయితే యూనో ఎప్పుడైనా దీన్ని తినవచ్చు అనుకోండి, కానీ వర్షాకాలంలో తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది అన్నమాట. యూనో ఈ కాలంలో కాస్త మెత్తగా అయిపోతాయి అనుకోండి, మనకు తెలుసు. సో ఎందుకంటే తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాలిలో, సో మెత్తగా అయిపోతుంటాయి కాబట్టి యూనో అవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరి క్రిస్పీగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే సింపుల్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి కదా. నిజం, ఎందుకంటే మరి ఆ డ్రై రోస్ట్ చేసుకునేటప్పటికి దాంట్లో ఉన్న తేమ వెళ్ళిపోతుంది కాబట్టి కరకర కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత సింపుల్గా ఏం లేదు, ఇవి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. మరి పక్కన పెట్టుకుని ఏం చేయాలి అంటే కనుక ఒక బాండీలో కాస్త నూనె వేసి కొన్ని పల్లీలు వేయాలన్నమాట. వేసి వెల్లుల్లి వేసుకోవాలి. అఫ్కోర్స్ ఏదైనా కానీ టేస్ట్కి తగ్గట్టుగానే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి సో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి అన్నమాట. మరి ఇందులో ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు వేసి వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. దీనంతటిని మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. మరి ఏం చేయాలి అంటే మురుమురాల్లో కలిపేసుకోవాలన్నమాట. జనరల్గా ఇది ఇలా తినేయచ్చు యూనో ప్లెయిన్గా, లేదు అంటే దీన్ని ఇంకా కూడా ఇంప్రొవైజ్ చేయొచ్చు అన్నమాట. మరి ఈ భేల్పూరిని ఎలా ఇంప్రొవైజ్ చేయాలి అనే విశేషాలు కూడా మనం తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందు వచ్చేసింది సుపైటి సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆగడు నుంచి వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: क्या जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: కాటం రేడియో చిత్రనుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్ విత్ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి పఫ్డ్ రైస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, అదే మురుమురాలు అని జనరల్గా అంటూ ఉంటాం. అఫ్కోర్స్ ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. అండ్ మరి వర్షాకాలంలో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అని అనుకున్నాం కదా. అండ్ మరి ఇందాక మనం కాస్త ఫ్రై చేసుకుని అండ్ దాంట్లోకి మరి లైట్గా పౌడర్ సెట్ చేసి పెట్టుకున్నాము పక్కన మిక్సీ చేసి ఇందాక. అయితే దీన్ని అలాగే తినొచ్చు లేదంటే ఇంప్రూవ్ చేయొచ్చు అని అనుకున్నాం కదా. డెఫినెట్గా దేనికైనా ఇంప్రూవైజేషన్ అనేది ఎప్పుడు కూడా బాగానే కలిసి వస్తూ ఉంటుంది. జనరల్గా యూనో ఎప్పుడు కూడా మనం ఒక చుక్క కింద పెట్టుకుంటూ ఉంటాం కదా కండిషన్స్ అప్లై అని. అయితే దీనికి స్పెషల్ పౌడర్ ఏంటి అంటే కనుక దానిపైన చల్లు

చేస్తామన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మరి తింటే కనుక వేసుకుని. సో దీనికి కొంచెం కారం తీసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు, అఫ్కోర్స్ ఇవన్నీ ఒక హాఫ్ హాఫ్ టీ స్పూనే అనమాట. చిటికెడు జీలకర్ర, చిటికెడు గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం పంచదార. అయితే స్పెషల్గా మనం దీంట్లో యాడ్ చేసేది ఏంటి అంటే చిటికెడు నిమ్మ ఉప్పు అన్నమాట, మనకి అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. సో అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీని పైన మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాని మీద చల్లుకోవాలన్నమాట వేడివేడిగా ఉండగానే. యూనో టేస్ట్కి తగ్గట్టుగా కావాలి అంటే దీంట్లో జీడిపప్పు, యాజ్ ఇట్ ఈజ్ ఆర్ పలుకులు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు, టేస్ట్ అయితే అదిరిపోతుంది అన్నమాట. మరి ఇలా అన్ని మిక్స్ చేసుకుని వేసుకుని తింటే ఉంటుంది మామూలుగా ఉండేదన్నమాట కదా, నిజం. ఎందుకంటే బయట వర్షం పడుతూ ఉన్నా లేదంటే కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడిగా తింటూ ఉంటే ఆనందమే వేరుగా ఉంటుంది, తినేవాళ్ళు చెప్తారు కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జయసింహ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో ద జీవితం.

మెట్లో ఇలా వేడివేడిగా తింటూ ఉంటే ఆనందమే వేరుగా ఉంటుంది, తినేవాళ్ళు చెప్తారు కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జయ సింహ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: చెనకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అన్నట్టు.
1: FM Rainbow 101.9.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణ.

మునామేవో నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు సో ఫ్రెండ్స్, మనమేమో మరి జష్నే హైదరాబాద్లో ఈరోజు మాట్లాడుకుంటున్నాము పఫ్డ్ రైస్ స్నాక్ గురించి. అయితే యూనో మరి మురుమురాలకు చాలా పెద్ద చరిత్రే ఉందని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఎంత పాతది అంటే దాని చరిత్ర ఇప్పటిది కాదు, ఎప్పటిదో అంటే వేదాల్లోనే దీని ప్రస్తావన ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. అక్కడ దీన్ని లజా అని పిలిచేవారని చెప్తారు. సో ఆహారంగానే కాకుండా కొన్ని ఆచారాల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారనమాట. యూనో శుభకార్యాల్లో కూడా అది వాడుతూ ఉంటారు. సో ఎన్నో తరాల నుండి అవి వాడుకలో ఉన్నాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారని అనుకున్నాం కదా మనం స్టార్టింగ్లో, యూనో బురుగులు, బొంగులు, మురుమురాలు, మరమరాలు ఇలా. అయితే బెంగాల్ అండ్ ఒడిశాలో మరి మురి ఆర్ ముడి అని అంటారంట దీన్ని. సో నార్త్ ఇండియాలో ఎక్కువగా, అంతేకాకుండా యూనో రకరకాల ప్లేసులు, అఫ్కోర్స్ నార్త్ ఇండియాలో లాయి అని, వెస్టర్న్ ఇండియాలో మమ్రా ఆర్ కుర్మురా అని పిలుస్తారని, అంతేకాకుండా కోల్కతాలో ఝాల్ మురి అని పిలుస్తారని. అఫ్కోర్స్ ఈ పదం మన ఈ మధ్య బాగానే విన్నాము కదా. సో మరి సోషల్ మీడియాలో బాగా బాగా పాపులర్ అయిపోయింది ఈ ఝాల్ మురి. సో భేల్పూరి అని స్టార్టింగ్లోనే అనుకున్నాం, ముంబైలో పిలుస్తారనమాట మరి భేల్పూరి అని. సో చురుమురి అని కర్ణాటకలో పిలుస్తారు. అండ్ ఇలా రకరకాల ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మరి వాళ్ళ భాషకి తగ్గట్టుగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈయన దీంతో బెల్లం కలిపి లడ్డూలా చేస్తారన్నమాట. రకరకాల సందర్భాల్లో ముఖ్యంగా పండగలకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి నిజంగా ఈ పఫ్డ్ రైస్ మురుమురాలు చాలా రకాలుగా వాడుతూ ఉంటాం, బట్ స్నాక్గా అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే నానకు ప్రేమతో చిత్రం నుంచి సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎన్ని ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: మీరు వింటున్నారు 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 3 గంటలు కావస్తుంది మన రెయిన్బో క్లాక్ లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులు అర్పించారు. ఉద్యమంలో పాల్గొన్న వారి ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడికి ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధానమంత్రి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఈవేళ ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయడంతో పాటు దేశభక్తి, జాతీయ సమైక్యత, భారత సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కీలక రంగాల్లో మరింత బలోపేతం చేసే మార్గాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిన్న ఫోన్ సంభాషణలో చర్చించారు. జేడీ వాన్స్ ప్రధానమంత్రికి ఫోన్ చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రవాసులకు చెప్పారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్లో బోనాలు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ అమ్మవారాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళ అమ్మవారి బోనాలతో నగర వీధులు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. అసోంలో వరద పరిస్థితి ఇంకా గట్టుగానే ఉంది. వరదల కారణంగా మృతుల సంఖ్య 99కి చేరుకుంది. 147,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావంలో ఉన్నట్లు అధికారిక బులెటిన్ తెలియజేస్తుంది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అస్మితా చలిహా కొరియా మాస్టర్స్ 2020 టైటిల్ కైవసం చేసుకున్నారు. మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన ప్రత్యర్థిపైన అస్మిత విజయం సాధించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయి మన సెకండ్ సెగ్మెంట్ మరి డబుల్ కమీటర్ షోలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఈ సెగ్మెంట్లో మనం రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి సరదాగా మాట్లాడుకుందాం. మరి అలా చేయాలి అంటే సూపర్ సాంగ్తో స్టార్ట్ చేసాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సోకాడిచి నాయన నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: బదరీనాథ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు డబుల్ కమీటా షో ఆర్జే నిషాతో. సో ఫ్రెండ్స్, మరి మనమేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం ఈ సెగ్మెంట్లో. ఇందాక అనుకున్నాం కదా, అయితే ఆ విశేషాలకు వెళ్ళిపోదాము. యూనో, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ అక్కడ నివసించే వాళ్ళు, అంటే ఇప్పుడు కాదన్నమాట, ఎన్నో సంవత్సరాల నుంచి అంటే యూనో ఒకటి రెండు జనరేషన్స్ కాదనమాట, తాతల ముత్తాతల నుంచి ఉంటున్న వాళ్ళు అనమాట. అంటే అందరూ అక్కడే దశాబ్దాల నుంచి ఉంటూ వారికంటూ ఒక ప్రత్యేక చరిత్ర, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఉండి వారి చుట్టూ ఉన్న ఆధునిక ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటున్న వాళ్ళు యూనో డెఫినెట్గా ప్రత్యేకమే. ఎందుకంటే యూనో డెఫినెట్గా యూనో ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుంది, కానీ అక్కడ ఉంటున్న వాళ్ళకు కూడా ప్రత్యేకత ఉండడం అనేది కాస్త స్పెషల్. యూనో డెఫినెట్గా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించి. యూనో నేను అన్నట్టుగా మరి ఇప్పుడున్న మోడర్న్ వరల్డ్కి కాస్త దూరంగా ఉంటారు. అండ్ యూనో వారినే ఇండిజీనస్ ఆర్ ఆదివాసులు అంటారన్నమాట. సో ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళు అన్నమాట. ఇండిజీనస్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇండియన్స్ అని కాదన్నమాట. యూనో ఎప్పటి నుంచో నేను అన్నట్టుగా అక్కడ ఉంటున్న వాళ్ళు ఇండిజీనస్ అంటారు, అండ్ ఆదివాసులు అని కూడా అంటూ ఉంటారన్నమాట. వీళ్ళ ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడు కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారనమాట. వీళ్ళకి ప్రత్యేకమైన భాష కూడా ఉంటూ ఉంటుంది. యూనో అందరికీ హక్కులు ఉన్నట్టే మరి వాళ్ళకు కూడా ఉంటాయి, కాబట్టి వారి హక్కుల్ని కాపాడుతూ, అండ్ అంతేకాకుండా మరి వాళ్ళ గురించి మనకి అవగాహన కలిగించే రోజు అనమాట ఈరోజు. డెఫినెట్గా నేను అన్నట్టుగా యూనో మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంతో అలా వెళ్ళిపోతూ చాలా చాలా బిజీగా ఉంటాము, అండ్ ఈ ప్రపంచం దాటి ఇంకా చాలా చాలా ఉన్నాయని చాలా తక్కువ మందికే తెలుసు అనమాట. మరి ఈరోజు వాళ్ళ గురించి అవగాహన కలిగిస్తారనమాట. మరి ఏంటి అంటే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్స్ ఇండిజీనస్ పీపుల్ అనమాట. అందుకని వాళ్ళ గురించి మరి మనకి తెలియజేస్తారు. అంతేకాకుండా మరి వాళ్ళకున్న యునీక్ భాషను, సో సపరేట్ భాష కూడా ఉంటుందని ఇందాక అనుకున్నాం కదా, మరి యునీక్ భాష గురించి, అంతేకాకుండా వాళ్ళ ఆచార వ్యవహారాలు, స్థానిక విజ్ఞానం, యూనో ఆ లోకల్గా వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి చాలా విషయాలు మనకు తెలియని వాళ్ళకి తెలుస్తూ ఉంటాయన్నమాట. మరి అలా స్థానిక విజ్ఞానాన్ని కూడా ఎలా అయినా కాపాడాలని కృషి చేస్తారన్నమాట. యూనో వాళ్ళు ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటారు కాబట్టి దాన్ని కాపాడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ ప్రయత్నాన్ని మనం కూడా ప్రోత్సహిస్తామన్నమాట. ఎందుకంటే ఆన్ ద హోల్ డెఫినెట్గా మరి ప్రకృతి ఎంత బాగుంటే మనం అంత బాగుంటాం, కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఇంకా మనం రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మరి వచ్చేస్తుంది మంచి సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సుప్రీం నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: FM Rainbow 101.9.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.

0: when the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోత జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు మరి డబుల్ కమీటా షో ఆర్జానుషాతో. మరి మనమేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, యూనో మామూలుగా మనం పని చేసుకునే చోట, యూనో జనరల్గా మన ఆఫీసెస్లో మన ప్రాజెక్ట్కి సంబంధించిన వాళ్ళు, యూనో అంటే ఒకే కంపెనీకి సంబంధించిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాము. అలా ఎప్పుడు అంటే అనాదిగా మనం అదే చూస్తూ ఉన్నాము, కొత్తగా డిఫరెన్స్గా ఏమీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం లేటెస్ట్గా యూనో వేరే వేరే అంటే రకరకాల కంపెనీస్కి చెందిన వాళ్ళు, లేదా అంటే సొంతంగా వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు, సో చాలామంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు అనమాట పనిచేసుకోవడానికి ఒకే చోటకి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇది కొత్త కాన్సెప్ట్, ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం అనమాట, నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతూ ఉంది. సో జనరల్గా ఒక ఆఫీస్లో ఉండడం అనేది వేరు, కానీ వేరే వేరే కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు ఒక చోటకు వచ్చి పనిచేసుకోవటం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. దీన్ని కోవర్కింగ్ అని అంటూ ఉంటారన్నమాట. యూనో జనరల్గా మరి ఒక ఆఫీసు అద్దెకి తీసుకుని, లీజ్కి తీసుకుని వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆఫీస్ మొత్తం అద్దెకి తీసుకోరన్నమాట. జస్ట్ వర్క్ చేసుకోవడానికి వర్కింగ్ డెస్క్, లేకపోతే వైఫై ఆర్ మీటింగ్ రూమ్స్ మరి తీసుకుంటారనమాట టెంపరరీగా అలా వాడుకోవడానికి. ఓన్లీ జస్ట్ పాస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, సో ఆ బిల్డింగ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుని వచ్చేయచ్చు అనమాట. నేను అన్నట్టుగా మరి ఎక్కువగా తరచుగా వింటూ ఉన్నాము ఈ పదం. యూనో ఎక్కువగా అంటే కనుక కరోనా సిచ్యువేషన్ తర్వాత మనం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వెలుగులోకి ఎక్కువగా వచ్చినాయి అన్నమాట. ఈరోజు మరి ఇంటర్నేషనల్ కో వర్కింగ్ డే సందర్భంగా మరి కో వర్కింగ్ గురించి మాట్లాడుకున్నాం అనమాట మనమందరం. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే శౌర్యం చిత్ర నుంచి మంచి పాట వచ్చేసింది మీ అందరి కోసం. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ರೇನ್ಬೋ 101.9.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್. ಮೇರು ವಿಂಟುನಾರು ಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ನೇಷನ್, ಆಕಾಶವಾಣಿ 101.9 ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ, ರೈನ್ಬೋದ ಜೀವಿತಂ, ರಂಗಲಮಯಂ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಮನಮು ನಮು ಡಬಲ್ ಕಮೀಟರ್ ಶೋಲೋ ನೇನು ಮೇ ಆರ್ಜೆ ಅನುಷಾ. సో ఫ్రెండ్స్, మనమేమో మరి డేకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, ఎప్పుడు కూడా పుస్తకం చదవటం అనేది అందరూ చేసేదే. కాకపోతే జనరల్గా ఎప్పుడు చేస్తారు అంటే, యూనో, ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా ఎక్కువగా చదువుతూ ఉంటాం. కానీ ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ రోజుకి ఒక గంట, అఫ్ కోర్స్ పోనీ గంట కుదరకపోతే అట్లీస్ట్ అరగంట చదవటం అనేది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు నిపుణులు. యూనో, చదవటం అంటే మేము చాలా చదివేస్తున్నాం తెలుసా సోషల్ మీడియాలో అని చెప్తూ ఉంటారు చాలామంది ఇప్పుడు జనరేషన్ అయితే కనుక. కానీ అలా కాదు, పక్కాగా ఒక బుక్ని చదవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి నేను అన్నట్టుగా టెక్నాలజీ వాడకం ఎక్కువైపోయి పుస్తకాలు చదవటం తగ్గిపోతూ ఉందనుకోండి, యూనో, కానీ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్ ఇలా ఎక్కువగా వాడటం వల్ల అంత మంచిది కాదు, మనందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా మనం వాడేస్తూ ఉన్నాము. యూనో, సాధ్యమైనంత పుస్తకాలు మనందరం చదవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంట. ఎందుకు అంటే కనుక, ప్రతిరోజు యూనో మన బాడీకి ఎక్సైజ్ ఎంత అవసరమో బ్రెయిన్కి కూడా అంతే ఎక్సైజ్ అవసరము. కానీ అవసరం లేని ఎక్సైజ్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు, మరి యూనో ఈ గ్యాజెట్స్ ఎక్కువ వాడడం వల్ల అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఒక బుక్ చదవటం అనేది ఎంత ఆరోగ్యకరం అంటే, యూనో, బుక్స్ చదవటం మనం మొదలు పెడితే కనుక మన తెలియకుండానే మన యాటిట్యూడ్, మన నేచర్ అన్నీ కూడా మారిపోతాయి. మనుషులు చాలా మార్పు వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. మన దగ్గరగా ఉన్న మనుషులు మనం చూసిన వాళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే మరి బుక్ అనేది చాలా చాలా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్తో సమానం, ఇన్ఫ్యాక్ట్ అంతకు మించిందని చెప్పచ్చు. మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా చాలా పనిచేస్తుంది. మరి ఈరోజు బుక్ లవర్స్ డే సందర్భంగా మరి యూనో బుక్స్ చదవటం, అలాగే బుక్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా నిజంగా చాలా చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి. సో ఫ్రెండ్స్, అదనమాట సంగతి. ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ దుబాయ్ సీను నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం, రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మోదీ ప్రభుత్వం వలస పాలన కాలనాటి చట్టాల స్థానంలో తీసుకొచ్చిన మూడు కొత్త నేర చట్టాలు సాంకేతికత, కాలపరిమితి, విశ్వాసం అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని తన నివాసంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఎగరవేసిన కేంద్ర మంత్రి హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి, ఐక్యతాభావాన్ని చాటాలన్నారు. మెడ్రాస్, కలకత్తా, మధ్యప్రదేశ్, కర్ణాటక హైకోర్టులకు 30 మంది న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. మొత్తం నియామకాల్లో 20 మంది న్యాయవాదులు, 10 మంది న్యాయాధికారులు ఉన్నారని న్యాయశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా భావిస్తూ తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సమాజాల జీవన విధానం ప్రపంచ నాగరికతకు మార్గదర్శకం అన్నారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సివి ఆనంద్ వరంగల్ హనుమకొండ జిల్లా పర్యటిస్తున్నారు. మామునూరులోని 4వ బెటాలియన్ సందర్శించి సిబ్బంది వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియకు భారీ స్పందన లభించింది. 100 అసిస్టెంట్ పోస్టులు, 50 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం సరూర్ నగర్ స్టేడియంలో నిన్న నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు 3000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ చిత్రా మిశ్రా చెప్పారు. జనవరి నుంచి జూలై 2026 వరకు గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు 11.26 కోట్లుండగా పంచాయతీ విద్యుత్ శాఖల సమన్వయంతో సొంత నిధుల నుంచి 5.71 కోట్ల పరిచెల్లించినట్లు వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మరి స్నాక్ టైంలో ఈరోజు మనం తెలుసుకుందాం మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల విశేషాలు. మరి ఏ మూవీస్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి, ఏ మూవీస్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు, అండ్ మేకింగ్ ఎంతవరకు వచ్చింది, ఇలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. కానీ సూపర్ సాంగ్ స్టార్ట్ చేసిద్దాం. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ యముడు నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్.

Rainbow 101.9. Super hit song vinaru from the movie Malana nunchi. So friends, manamu namu snack time lo and nenu mi RJ Anusha. సో ఫ్రెండ్స్, మనమేమో స్నాక్ టైంలో మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. డెఫినెట్గా ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు మరి మన సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న మరి యాక్టర్స్ పుట్టినరోజు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. సో మనందరికీ తెలిసిందే ఈరోజు మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారి పుట్టినరోజు. నిజంగా ఆయన స్టార్ట్ చేయటం యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసింది.

అప్పటికీ ఆ తర్వాత తర్వాత అంచెలంచెలుగా మరి నిజంగా మనందరినీ ఎప్పుడు కూడా ఆయన సినిమాలతో చేసే క్యారెక్టర్స్తో మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు కదా. నిజం ఈయన ఎప్పుడో చాలా చాలా సంవత్సరాల క్రితం ఆయన 1983లో పోరాటం అనే చిత్రంతో మరి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో అలా అలా నెమ్మది నెమ్మదిగా మరి ఈరోజు ఇంత పెద్ద సూపర్ స్టార్గా ఎదగడం జరిగింది మహేష్ బాబు గారు. అండ్ అంతేకాకుండా మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ హన్సిక మోత్వానీ గారు పుట్టినరోజు కూడా ఈరోజు అన్నమాట. మరి తను కూడా యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్గానే స్టార్ట్ చేశారు అఫ్ కోర్స్, కానీ హిందీ మూవీస్లో అన్నమాట. ఆ తర్వాత దేశముదురు చిత్రంతో అల్లు అర్జున్ గారి సరసన నటించి మరి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తర్వాత డెఫినెట్గా మనకు తెలుసు ఎన్ని మంచి సినిమాల్లో నటించి మనందరినీ మెప్పించారు. అండ్ అంతేకాకుండా మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బెనర్జీ గారి పుట్టినరోజు కూడా ఈరోజు అన్నమాట. అండ్ మరి బెనర్జీ గారు మనకు తెలుసు వర్సటైల్ యాక్టర్, అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. నెగటివ్, పాజిటివ్, కామెడీ అవి ఇవి అని లేకుండా అన్ని క్యారెక్టర్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. సో మరి మహేష్ బాబు గారికి, హన్సిక గారికి, బెనర్జీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఫ్రెండ్స్, ఇంకా మరి మూవీ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు వచ్చేసింది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సర్కారు వారి పాట నుంచి వింటూనే ఉండండి. 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in
1: FM Rainbow 101.9.

ರೇನ್ಬೋ 101.9. బిల్లా చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైమ్ లో మనమేమో మరి మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందామని చెప్పాను కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో ప్రెసెంట్ అయితే కనుక మరి మెగాస్టార్ చిరంజీవి గారు యాజ్ అ హీరోగా 158 మూవీలో నటిస్తూ ఉన్నారు. అండ్ బాబీ కొల్లి గారు దానికి దర్శకత్వం వహిస్తున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే యూనో చాలా ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నారు ఈ సినిమా షూటింగ్ అంతా కూడా, మరి రిలీజ్ చెయ్యాలి కాబట్టి. అయితే ఇంకా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదనుకోండి, ఇంకా షూటింగ్ భాగం ఉంది అండ్ నెమ్మది నెమ్మదిగా పూర్తి చేసేస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్గా వినిపించిన విశేషం ఏంటి అంటే కనుక, ఈ సినిమాలో మరి వర్సటైల్ యాక్టర్ అయిన మురళీ శర్మ గారు ఎంట్రీ ఇవ్వడం జరిగిందనమాట. లేటెస్ట్గా మనకు తెలుసు మరి నాగబంధం చిత్రంతో సాలిడ్ రోల్లో నటించి అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో ఆయన ఎంట్రీ కూడా మరి ఇచ్చేశారనమాట. సో లుక్ వైజ్ అయితే కనుక వైట్ అండ్ వైట్లో బాగానే కనిపిస్తున్నారు, వైట్ షర్ట్ అండ్ వైట్ పంచలో. సో మరి రోల్ ఎలా ఉంటుంది ఏంటి అంటే సూపర్గానే ఉంటుందని చెప్తున్న టీమ్ మెంబర్స్ అంతా. సో ఏంటి అనేది బయటకైతే చెప్పలేదు అఫీషియల్గా, కానీ చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారన్నమాట. అనశ్వర రంజన్ గారు మరి దీంట్లో మెగాస్టార్ గారికి కూతురుగా నటిస్తూ ఉన్నారన్నమాట. సో తమన్ గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మరి రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బికాస్ మేకింగ్లో ఉన్నారు. ఇప్పుడే కదా మురళీ శర్మ గారు మరి ఎంట్రీ ఇచ్చారు. అండ్ యూనో మరి ఇంకొక విశేషం ఏంటి అంటే మురళీ శర్మ గారి పుట్టినరోజు కూడా ఈ రోజేనన్నమాట. ఆ సందర్భంగా మరి టీమ్ మెంబర్స్ అంతా ఈ విషయం బయటికి చెప్పడం జరిగింది. సో మురళీ శర్మ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్తూ సూపర్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ఖైదీ నంబర్ 150 నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారా.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమేమో మరి ఉన్నాము స్నాక్ టైంలో, అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం తెలుసుకుంటున్న మూవీ అప్డేట్స్ ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, మరి మహేష్ బాబు గారు వారణాసి చిత్రంతో బిజీగా ఉన్నారు, అండ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఇదంతా మనకు తెలిసిందే, అండ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా అంతటి మీద కూడా. అయితే ఈరోజు మరి మనకు తెలుసు ఆయన బర్త్డే సందర్భంగా మరి స్టిల్స్ రిలీజ్ చేయటం జరిగిందనమాట, సినిమాకి సంబంధించి అండ్ ఆయన రోల్కి సంబంధించి. పేర్లు అయితే చెప్పడం జరిగింది, కానీ అసలు ఏంటి ఆయన క్యారెక్టర్ అంతా అని పేరు చెప్పారు, కానీ యాక్చువల్గా ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉంటుంది అనేది ఏమీ చెప్పలేదన్నమాట. కానీ ఇప్పటికి ఏం చెప్తున్నారంటే కనుక, యూనో లాట్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి మరి ఆయన క్యారెక్టర్లో. సాఫ్ట్గా నటించే, అంటే సాఫ్ట్గా చేసే టైం ఉంటుంది, నాటి నాటిగా బిహేవ్ చేసే టైం ఉంటుంది, అలాగే మరి రుద్రగా రౌద్రంగా చేసే టైం ఉంటుంది. సో మొత్తం అన్ని షేడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ జోనర్స్ కవర్ చేయడానికి ట్రై చేసాం, అంటే ఆఫ్కోర్స్ కథ పరంగా అనుకోండి అన్నీ కూడా మరి చేసాము. సో మరి వీళ్ళు రిలీజ్ చేసిన స్టిల్స్ ఏంటి అంటే కనుక, వాళ్ళు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళడం జరిగింది. అఫ్కోర్స్ ఫారిన్ కంట్రీకి వెళ్ళారనమాట, ఆఫ్రికా అంతా. అక్కడ షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుని రావటం, అండ్ దానికి సంబంధించి మరి రిలీజ్ చేశారనమాట స్టిల్స్ అన్నీ కూడా. సో చూడటానికి మరి మన టాలీవుడ్ ప్రిన్స్ మెస్మరైజింగ్గానే ఉన్నారు, అంతేకాకుండా మరి క్యారెక్టర్కి సంబంధించి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయని మన ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మరి పెరిగిపోయాయని చెప్పచ్చు మన ఆడియన్స్ అందరికీ కూడా కదా. నిజమే, రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా, అండ్ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసే ఫ్యాన్స్ అందరికీ కూడా కనులు పండుగగానే ఉంటుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ భరత్ అనే నేను నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: కలేజా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనమేమో స్నాక్ టైంలో మరి మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుంటున్నా. విశేషాలకు వెళ్ళిపోతే, మన డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ గారు మరి స్లమ్ డాగ్ చిత్రంతో యూనో అలా స్టార్ట్ చేసినప్పటికీ కొంచెం గ్యాప్ తీసుకున్నారు అండ్ మళ్ళీ ఇప్పుడు యూనో షూటింగ్ అంతా కూడా స్టార్ట్ చేసేస్తూ ఉన్నారనమాట. కాలీవుడ్ యాక్టర్ అయిన సెల్వెన్ విజయ్ సేతుపతి గారు యాజ్ ఎ హీరోగా నటిస్తూ ఉన్నారు మరి ఈ చిత్రంలో. సో అంతేకాకుండా మన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, మన సీనియర్ నటి అయిన సీనియర్ హీరోయిన్ అయిన టబో గారు కూడా దీంట్లో నటిస్తూ ఉన్నారనమాట. సో చిన్న గ్లెమ్స్ రిలీజ్ చేయటం జరిగింది మరి ఆ సినిమాకి సంబంధించి. ఆవిడ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మరి రిలీజ్ చేశారన్నమాట. గౌరీ హెగ్డేగా ఆవిడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మరి చిన్న పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మరి రేపు మిగతా విషయాలన్నీ కూడా చెప్తాము, దానికి సంబంధించి ఏంటి క్యారెక్టర్ ఏంటి అసలు మరి ఆవిడ పాత్ర ఏంటి సినిమా మొత్తంలో అని చెప్పేసి డీటెయిల్స్ చెప్తామన్నారు. సో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం మొత్తాన్ని కూడా మేకింగ్లో ఫాస్ట్గా ఎలాగైనా చేయాలి అని డిసైడ్ అయ్యారు టీమ్ మెంబర్స్ అంతా కూడా. సో అందుకే స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. మరి పూరి జగన్నాథ్

మాట్లాడతారు ఈసారి మన ముందుకి ఎలా వస్తారో కాస్త వెయిట్ చేయాలి మరి. అప్పటిదాకా సూపర్ హిట్ సాంగ్ వినేద్దాము ఫ్రమ్ ద మూవీ బద్రి నుంచి వచ్చేసింది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సెగా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 5 గంటలు కావస్తుంది మన రెయిన్బో క్లాక్ లో తెలుగులో వార్త ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లకుంటలోని శ్రీ శృంగేరి శంకర్ మఠ్తో తన పర్యటన ప్రారంభించి అంబర్పేట మహంకాళ ఆలయం, నింబోలి అడ్డాలోని శ్రీ మహంకాళి ఆలయం, సికింద్రాబాద్లో శ్రీ కట్టమైసమ్మ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాలు దర్శించుకున్నారు. అనంతరం బాల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఆలయం, యూసుఫ్ కూడ ఎల్ఎన్ నగర్ మహంకాళి ఆలయం, ఖైరతాబాద్లో 7 టెంపుల్స్లో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ సమాజాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు భయపెడుతున్నాయని బోనాల ఉత్సవాల పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బోనాలను రాష్ట్ర పండుగ ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్లోని 3400 ఆలయాలకు కేవలం 20 కోట్ల రూపాయలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆదివాసీలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన కుమరం భీమ్ తెగువను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో వార్షిక అమర్నాథ్ యాత్రని వెల్లడించి తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, యాత్ర మార్గాల్లో మరమ్మత్తు పనులు రానున్న కొన్ని రోజుల పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో పెహల్గాం, బాల్తల్ 2 మార్గాల్లోనూ యాత్ర నిలిపివేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 311 మందిపైన కేసులు

నమోదయ్యాయి. వీరిలో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహనం నడిపే వ్యక్తి ఉన్నారు. ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని హెఫైలో జరుగుతున్న 9వ వరల్డ్ బ్రిడ్జ్ ఫెడరేషన్ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్లో అండర్31 పేర్స్ విభాగంలో భారత క్రీడాకారులు సగ్నిక్ రాయ్, సాయంతన్ కుషారి స్వర్ణ పతకం సాధించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే అనుష. సో మరి ఈ సెగ్మెంట్లో మనం లేటెస్ట్ హిట్స్ మరి వింటూ ఎంజాయ్ చేసేస్తాం కదా. సో తాజా తాజా అయిపోవడానికి మరి ముందుగా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
2: Rainbow 101.9.

FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనము నాము తాజా ట్యూన్స్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ హిట్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాము. నిజమే కదా, మరి ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా హ్యాపీగా మనం ఉంటూ ఉండాలి అంటే డెఫినెట్గా మనం మెంటల్గా ముందు ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి మనం వింటూ ఉన్నాము తాజా ట్యూన్స్ కదా. సో మరి నెక్స్ట్ వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డాకు మహారాజ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: FM Rainbow 101.9.

చెర్రగండి చెర్రగండి చెర్రగండి, కూకులెత్తికిన్న గుంసు వచ్చనండి. చెర్రగండి.

సాహో చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు తాజా ట్యూన్స్ లో లేటెస్ట్ మూవీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేసాం కదా. మరి ఇప్పుడు మన రెయిన్బో క్లాక్ లో 5:45 అయింది, ఆరోగ్య జీవనం శీర్షికకి సమయం అయింది. మరి ఆరోగ్య జీవనం శీర్షికన ఈరోజు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే అంశం గురించి, ఆయుర్వేద చికిత్సలైన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: రెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: ప్రస్తుతం ఉండే ఉరుకుల పరుగుల జీవనంలో సమయానుకూలంగా భోజనం చేయడం కానీ నిద్రపోవడం కానీ అస్తవ్యస్తమైపోయాయి. ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, ఈ సమయ సారిని పాటించకుండా ఉన్నందున ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వస్తున్నాయి. చిన్న ఉదర సంబంధమైన సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అటు కాన్స్టిపేషన్ కానీ, మలబద్ధకం కానీ, అరగకపోవడం కానీ, ఏది తిన్నది సహించకపోవడం కానీ గమనిస్తూ ఉంటాం. వీటికి గల కారణాలు ఏంటంటారు? ఈ మధ్యలో ఎక్కువగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, ఐబిఎస్ అని, దానికి సంబంధించిన స్కాన్లు అలాగే ట్రీట్మెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి సమస్య రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
1: ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులతోటి పరిగెత్తి ఒక టైంకి ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, మానసిక ఒత్తిడితోటి, విపరీతమైన ఒత్తిడితోటి కూడిన జీవన విధానం ఎక్కువ అవడం చేత మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవడం, జీర్ణమనే ఆహారం శరీరానికి వంట పెట్టడం, ఈ రెండు దగ్గరలా బ్రేక్ డౌన్ అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే ఈ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం, దాని పేరులోనే ఉంది. ఇరిటబిలిటీ అంటే మల విసర్జన విధానంలో పూర్తిగా సమూలంగా మార్పులు వచ్చేస్తాయి. అంటే వాళ్ళకి ఒక టైం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది మల విసర్జన. మనకి యూజువల్గా సాధారణంగా మనం ఉదయాన్నే లేచినమ్మంటే కడుపులో మనకి మూమెంట్స్ రావడం, పేగులు కదలికలు రావడం, మల విసర్జన చేయాలనే కోరిక కలగడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఐబిఎస్ వ్యాధితో బాధపడే వాళ్ళలో ఏమవుతుందంటే ఒక సమయం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్గా ఏ సమయం పడితే ఆ సమయం. ఇంకోటి దీనిలో కూడా మనకి ఈ ఐబిఎస్లో కూడా చాలా ఒక 3 రకాల విధాలైన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనకి చూసినట్లయితే ఐబిఎస్ విత్ కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకంతో కూడిన ఐబిఎస్ లక్షణాలు. అంటే దీన్ని మనం ఆయుర్వేద పరంగా గ్రహణి వ్యాధితో పోలుస్తాం మేము, గ్రహణి లక్షణాలు అంటాం. అంటే పేగులు కదలికలు బాగా ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఐబిఎస్ విత్ డయేరియా అంటాం, అంటే విపరీతమైన లూజ్ మోషన్, రోజు మొత్తంలో ఒక 10-15 మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇమీడియట్గా మళ్ళీ కాన్స్టిపేషన్, విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. అట్లాగే మూడవ విధం వచ్చి ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది, డీసెంట్రీ అంటాం. అంటే వాళ్ళకి సడన్గా లూజ్ మోషన్స్ అవుతాయి, అదే రోజు విపరీతమైన కాన్స్టిపేషన్ వస్తుంటుంది. సో అది ఒకే విధమైన రోగిలో 2 రకాలుగా, చాలా రకాలుగా బాధపడే సమస్య అనమాట ఇది, ఐబిఎస్ విత్ డిసెంట్రీ. ఈ 3 విధాలు కూడా చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే వ్యక్తిని చూసినట్టే వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ జీవనశైలి కానీ, మానసిక స్థితి కానీ చాలా నరకప్రాయంగా ఉంటుంటుంది.
0: డాక్టర్ గారు, మీరు మానసిక స్థితి అంటే మాట గుర్తొచ్చింది. పెద్దలు అంటుంటారు, చితి చచ్చిన వాడిని కాలిస్తే చింత బ్రతుకున్న వాడిని కాలుస్తుందని. ఈ మానసిక వేదన అంటే ఈ టెన్షన్ కానీ, యాంగ్జైటీ కూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి ఒక కారణం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఇరిటబిలిటీ ఇది మానసిక రుగ్మతలతో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఇఫ్ సపోజ్ టైం బౌండ్ జాబ్ ఉంది, మార్నింగ్ 9 కల్లా ఒక మీటింగ్కి వెళ్ళాలి, అర్జెన్సీ ఉంది, ఈ టైం కల్లా మనం అక్కడ ప్రెజెంట్ ఉండాలి, వీళ్ళు ఇంక రాత్రి నిద్రపోరు, ఇదే ఆలోచన ఉంటుంది. మెయిన్ కారణం ఏమవుతుందంటే వెళ్ళే ప్రయాణంలో మనం ఆ టైంకి రీచ్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఏమైనా మోషన్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా, ఆ టైం కరెక్ట్గా చేయగలమా లేదా, వెళ్లాల్సి వస్తే మరి ఆ బాస్ దగ్గర మనం ఫేస్ చేయడానికి వీలవుతుందా లేదా, పేగులు కదలికలు ఒక టైం ఉండవు కాబట్టి ఈ ఆలోచన, ఈ భయం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
0: ఒక విధంగా రందిలాగా అయిపోతుంది,
1: దాంతో నిద్రలేమి ఉంటుంది. ఇంకా ఈ సమస్య ఇంకాస్త తీవ్రతరం అయిపోతుంటే దీంతో ఏంటంటే వాళ్ళ స్వాభావికంగా ఉండే పరిస్థితులు మారిపోతాయి. అంటే మనిషి స్వాభావికంగా ఏదైతే సాత్వికంగా, లేకపోతే వాళ్ళు డీల్ చేసే సబ్జెక్ట్ ఏదైతే ప్రశాంతంగా డీల్ చేసే పరిస్థితి నుంచి ఒక విపరీతమైన ధోరణిలోకి మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే విపరీతమైన కోపం రావటం, ఫేస్ చేసే విధానంలో మారిపోవటం, ఇటువంటి లక్షణాలు చాలా తీవ్రంగా గమనిస్తూ ఉండొచ్చు మనం.
0: అంటే ఇరిటేషన్ బోవల్కే కాదు, వ్యక్తిత్వానికి
1: కూడా వస్తుంది.
0: మనిషి కూడా చిరాకు పడడము, తొందరగా విసుక్కోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ రావడానికి ఏ కారణాలు, మీరు అన్నట్టుగా వృత్తిపరమైన కారణాలు, టెన్షన్, యాంగ్జైటీ ఇవే కాకుండా మనం తినే ఆహారంలో ఏదైనా మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం ఒకటి, ఇంకొకటి లేట్ నైట్ డిన్నర్స్, బాగా రాత్రిపూట కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, ఈ మాంసాహారం కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, కష్టంగా జీర్ణమయ్యే పదార్థాలు, అట్లాగే పేగుల్ని దెబ్బతీసే పదార్థాలు అని చెప్తాం. అంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ అధిక బుధించడం, వీటి వల్ల పేగులు కదలికల్లో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్నల్ లేయర్, మ్యూకోజల్ లేయర్స్ అంటాం మనం. అంటే పేగు లోపల ఉండే పల్చటి, అతి పల్చని చర్మము, అది చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్గా ఉండడం వల్లే ఎంజైమ్స్ అన్ని ప్రాపర్గా రిలీజ్ అయ్యి మనకి ప్రాపర్గా జీర్ణమైన పదార్థం శరీరానికి వంట పట్టే విధానం ఉంటుంది. అది ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిపోయి అబ్జార్ప్షన్ యూనిట్స్ అన్ని డల్ అయిపోతాయో, ఈ సమస్య విపరీతమైన పరిస్థితులకు దారితీస్తుంది. వాటిలో ప్రధానంగా ఈ పరిస్థితులు అంటే ఆహారం ఏదైతే మనకి కష్టతరంగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో ఈ ఐబిఎస్ బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఎర్లీ స్టేజ్లో అల్సర్స్ కానీ లేకుంటే కొంతమంది అసిడిటీ అని చెప్తుంటారు, కొంతమంది పేగులకు సంబంధించిన సమస్యలు అని చెప్తుంటారు, బ్లోటింగ్ అని చెప్తాం, గ్యాస్ట్రిక్ సమస్యలు అని చెప్తుంటారు. వీటితో ఏంటంటే లక్షణాలకు సంబంధించిన ఔషధాలు ఇప్పుడున్న అలవాటు ఏమవుతుందంటే సడన్గా మార్నింగ్ లేవడం, ఒక యాంటాసిడ్ వేసుకోవడం, సడన్గా ఊరుకులు పరుగులు జీవనం ఆ మంట తగ్గించుకొని

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ అంశం గురించి ఆయుర్వేద విధానంలో చేసే చికిత్స గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జికె

0: అప్పటికప్పుడు ఉపశమనం కోసం చేసే ప్రక్రియ మాత్రం ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇటువంటి ఐబిఎస్ బారిన పడడానికి ఒక ప్రథమ మెట్టుగా చెప్పుకోవచ్చు మనం.
1: మీరు అన్నట్టుగా ప్రకృతిలో ఒక సర్కాడియం క్లాక్ ఉంటుంది, అంటే ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో నిద్ర లేవాలి, ఈ టైంలో మల విసర్జన కానీ ఇలాంటివన్నీ ఒక రిధిమ్ ప్రకారం వెళ్ళినట్లయితే ఆరోగ్య సమస్యలు రావు. ఎప్పుడైతే రిధిమ్ని బ్రేక్ చేసి అకాలంలో తినడము, తొందరగా జీర్ణం కానీ తినడము, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాళ్ళు వాడే నూనెలు ఎప్పటి ఉంటాయో తెలియదు, ఎంతకాలం స్టోరేజ్ చేశారో తెలియదు, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మీద విపరీతమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సరైన నిద్ర లేకపోవడం కూడా దీనికి ఒక కారణం అంటారా?
0: ప్రధాన కారణం అండి. వీటిలో బయలాజికల్ క్లాక్ అంటాం, మీరు చెప్పిన దాన్నే మనం బయలాజికల్ క్లాక్. ప్రతి వ్యక్తి యొక్క బయలాజికల్ క్లాక్ అంటే వాళ్ళు తినే పదార్థం ఆ టైంకి ఆకలేయడం, ఆ టైంకి నిద్ర రావడం, సో ఆ టైంకి మెలకువ రావడం, ఇవన్నీ కూడా ఒక బయలాజికల్ క్లాక్. ప్రతి వ్యక్తికి వాళ్ళు అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుంది.
1: మామూలుగా మనం నిత్యం వాడుకునే సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ లేకపోతే ఎలా అయితే పనిచేయదు, అలా ప్రాపర్ నిద్ర లేకపోయినట్టయితే మన శరీరం కూడా తన పూర్తి శక్తితో పనిచేయడానికి వీలు పడదు.
0: వాస్తవం
1: డాక్టర్ గారు, ఐబిఎస్ సిండ్రోమ్, ఇరిటబుల్ బోల్ సిండ్రోమ్ వచ్చిన పేషెంట్స్ని మీరు అన్నట్టుగా తొలుత కొద్ది మలబద్ధకం వస్తే విరేచనం సాఫీ కాడానికి ఒక టాబ్లెట్, యాసిడ్ ఫామ్ అయితే యాంటాసిడ్ వేసుకుని ఒక టాబ్లెట్, అప్పటి తాత్కాలిక ఉపశమన పద్ధతులు, స్వీయ మెడికేషన్ చేసుకుని సమస్య తీవ్రతను మరింత జటిలం చేస్తూ ఉంటారు జనాలు. అలా కాకుండా ఏ లక్షణాలని గుర్తించి ఇది ఐబిఎస్గా ఫామ్ అవుతుంది అని తొలి నాళ్లలోనే గుర్తించి డాక్టర్ గారిని సంప్రదించాలంటారు?
0: ప్రధానంగా బవల్ మూమెంట్స్, మార్నింగ్ రెగ్యులర్గా లేచిన వెంటనే బవల్ మూమెంట్స్, మోషన్ వెళ్ళాలని ఫీలింగ్ రావడం నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు రోజులో మలవిసర్జన అనేది సర్వసాధారణం, అది ఆరోగ్య లక్షణం కూడా, ఎటువంటి సమస్య లేదు. కానీ మోర్ దాన్ 3 ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం, అట్లాగే ఒక టైం లేకుండా వెళ్లాల్సి రావడం, కడుపులో బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం రావడం, గ్యాసెస్ కదలికలు అవ్వడం, గ్రహణి అని చెప్తాం ఆయుర్వేద పరంగా, అంటే ఒక గటి కుండలో హాఫ్ నీళ్లు పోసి కదిలిస్తే ఏ విధంగా శబ్దాలు వస్తాయో ఆ విధంగా కడుపు నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి, గుడుగుడా శబ్దాలు వస్తాయి, గటియంత్ర గ్రహణి అంటాం ఆయుర్వేద పరంగా. సో అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు అనులోమనం అంటాం, అంటే మనం తిన్న పదార్థం జాగ్రత్తగా జీర్ణమైన తర్వాత అనులోమనం కింది వైపు ప్రాపర్గా వెళ్లే విధంగా ఔషధాలు తీసుకుంటే ఎర్లీ స్టేజ్లోనే దాన్ని పూర్తిగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఇంకొక లక్షణంగా చూపుకోవాలంటే మనకి ఎర్లీ స్టేజ్లో వచ్చే అసిడిటీ కానీ, అట్లాగే కలైటిస్ అంటాం, పేగుల్లో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మనం ఇందాక మీరు చెప్పారు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాటిని వేడి చేసి నీట్గా వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు చేశారో తెలియదు, ఏ పదార్థాలతో తయారైందో తెలియదు, మనకి వేడిగా రుచిగా సర్వ్ చేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల వచ్చే పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల కావచ్చు, మెయిన్ క్లెప్సెల్ అని, సూడోమోనాస్ అని, ఇటు చాలా రకాల బ్యాక్టీరియాస్ మనకి ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఈ అమీబియాసిస్ సంబంధించి. కానీ ఇనిషియల్గా వచ్చే లక్షణాలు మనం అమీబియాసిస్ అనే చెప్తారు ప్రతి ఒక్కరు. కడుపు నొప్పితో కూడిన మల విసర్జన జరగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో మాత్రం ఇమీడియట్గా మనకి బెస్ట్ రెమెడీ అంటే మజ్జిగ, పల్చటి మజ్జిగ, పుల్లగా లేని పల్చటి మజ్జిగ తీసుకున్నట్లయితే ఈ సమస్యని ఎర్లీ స్టేజ్లోనే అరికట్టుకోవడానికి గృహ వైద్యంలాగా పనిచేస్తుంది మనకి.
1: మీరు చెప్పిన లక్షణాలు గుర్తించి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒక ఆయుర్వేద వైద్య నిపుణుని సంప్రదించినట్లయితే ఈ ఆయుర్వేద విధానంలో ఏ రకమైన చికిత్స లభ్యం ఉంది?
0: ఫస్ట్ ఎర్లీ స్టేజ్ కనుక ఉన్నట్లయితే మనకి ఐబిఎస్లో గ్రహణి వ్యాధిలో ఎర్లీ స్టేజ్గా ఉన్నట్లయితే కేవలం అగ్నిదీప్తి అంటాం, అంటే వాళ్ళ ఎంజైమ్స్ ప్రాపర్గా పనిచేసే విధంగా అగ్నిదీప్తి చేస్తూ దీపన పాచనం అంటాం, అంటే తీసుకున్న పదార్థం జీర్ణమవడం, జీర్ణమైంది మంచిగా పచనమవడం, పచనమైంది శరీరానికి వంట పట్టడం, ప్రధానంగా వీటి మీద ఎక్కువ ధ్యాస పెడతాం మేము. ఎప్పుడైతే ఈ కరెక్షన్ జరుగుతుందో వాళ్ళకి ఆ లక్షణాలు ఆటోమేటిక్గా తగ్గిపోయి నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది.
1: ముఖ్యంగా అంటుంటారు డాక్టర్ గారు, అరిగితే ఆరోగ్యం, అరగకపోతే అనారోగ్యం.
0: అవును, 100% అండి, అది వాస్తవం అది. సో అదేవిధంగా అట్లా కాకుండా తీవ్రమైన లక్షణాలతో బాధపడేవాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఫైల్, బంచ్ ఆఫ్ ఫైల్స్ తోటి వస్తారు పేషెంట్స్. ఇంకా దాంట్లో చేయడానికి ఏ టెస్ట్లు అవసరం ఉండదు,
1: అన్ని అయిపోయి చేసుకొని వస్తారు.
0: అన్నీ అయిపోతాయి, అన్ని టెస్ట్లు ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ హై ఎండ్ ఉన్న ఈ లక్షణాలు ఆ విధంగా బాధపడతాయి మనిషిని, మానసికంగా దౌర్బల్యానికి గురి చేస్తాయి కాబట్టి ఎక్కడ ఏం చెప్తే ఆ టెస్ట్ చేయించేద్దామని పరిగెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఐబిఎస్ లక్షణాలకి ఎటువంటి పరీక్షల్లో కూడా మనకి ఏమి తెలియదు, రూట్ అన్నీ కూడా నార్మలే వస్తాయి. స్కానింగ్ చేస్తే నార్మల్ వస్తుంది, ఎంజైమ్స్ లెవెల్ ఎటు చూసినా కూడా అన్నీ నార్మలే ఉంటాయి, మోస్ట్లీ నార్మల్ ఉంటాయి. ఈ లివర్ ఫంక్షన్స్ కానీ అన్ని, ఎన్ని రకాల రక్త పరీక్షలు అన్నీ చేసినా నార్మల్ ఉంటాయి. ఐబిఎస్లో ప్రధానంగా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మలే ఉంటాయి, ఎందుకంటే ఇది ఫంక్షనల్గా ఉండే సమస్య కాబట్టి ఫిజికల్గా ఎటువంటి దౌర్బల్యానికి గురి చేయదు. ఫంక్షనల్ అంటే పేగులు కదలికల్లో వచ్చే సమస్య వల్ల వచ్చే వ్యాధి కాబట్టి మనం ఆ కదలికలను కరెక్ట్ చేయడం కోసం చేసే వైద్యమే ముఖ్యం ఇక్కడ. సో ఆయుర్వేద పరంగా ఏంటంటే ప్రధానంగా వస్యకర్మలు అంటే మనకి పంచకర్మ విధానంలో 5 రకాల చికిత్సలో ఈ వస్య అనేది ఒకటి ప్రధానమైన చికిత్సా విధానం. ఈ వస్యకర్మల్లో తక్రవస్య అనేది ప్రధానమైన చికిత్స, పర్టికులర్గా నేను ఇందాక చెప్పాను మజ్జిగ చాలా బాగా పనిచేస్తుందని. ఇక్కడ ఏమవుతుందంటే తయారైన మజ్జిగలో కొన్ని రకాల ఔషధాలు మూలికలు కలిపి వాటితోటి ఎనిమాయి

0: ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడైతే పేగు లోపల ఉన్న మ్యూకస్ మెమరీన్స్ ని మళ్ళీ హెల్దీగా మారుస్తుంది, వాటిని యాక్టివ్గా చేస్తుంది, వాటిలో ఉన్న ఆ నిర్బలత్వాన్ని తగ్గించి మళ్ళీ యాక్టివ్గా స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ అవి పూర్తి స్థాయిలో అబ్జర్ప్షన్ తీసుకునే విధానం అనేది తయారవుతుంది. ఈ లక్షణాల నుంచి కొంచెం కొంచెంగా పేషెంట్స్ పూర్తి స్థాయిలో బయటికి తీసుకురావచ్చు. ఈ చికిత్సా విధానం కూడా మనకి 14 రోజుల నుంచి 21 రోజులు ఉంటుంది. అది ఎనిమా కూడా డైలీ ఉండదు. వాళ్ళ వ్యాధి లక్షణాలు, శరీర బలము, వ్యాధి బలం అంటాం, ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి ఎన్ని రోజులు చికిత్స అవసరం అనేది పేషెంట్ టు పేషెంట్ మార్పు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఈ వస్తి కర్మలు కానీ పంచకర్మ చికిత్సతో పాటు ఔషధ సేవనం కూడా ఏమైనా ఉంటుందా?
0: ఖచ్చితంగా అవసరం అవుతుందండి. ఔషధ సేవనం ఇందాక చెప్పాను మనం, ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కొన్ని రకాల ఔషధాలు, దీపన పాచనము, అట్లాగే అగ్నిదీప్తి కోసం ఇచ్చే అంటే ఆకలి పుట్టడానికి ఇచ్చే ఔషధాలు, అట్లాగే జీర్ణం కావడానికి ఇచ్చే ఔషధాలు. ఇంకొకటి వీళ్ళలో ఏంటంటే మలం ఒక్కసారిగా ఫ్రీగా అవడానికి ఉపయోగపడే ఔషధాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా అవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
1: దీంతోపాటు ఈ ఐబిఎస్ సిమ్టమ్స్తో బాధపడే వాళ్ళు చికిత్స సమయంలో ఏ రకమైన పథ్యాన్ని, ఏ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ను తీసుకోవాలి?
0: సో ప్రత్యేకంగా ఈ ఐబిఎస్తో బాధపడే వాళ్ళకి మేము చెప్పేది ముఖ్యంగా మాంసాహారం దూరం పెట్టమని చెప్తాం. అట్లాగే చింతపులుసు, బాగా పుల్లగా ఉండే పదార్థాలు నిల్వ పచ్చళ్ళు ఒకటి, అట్లాగే దుంపలు, గడ్డకూరలు ఇవి దూరం పెట్టాలి. అట్లాగే బేకరీ పదార్థాలు, బ్రెడ్ బిస్కెట్స్ వీటితో డాల్డాతో చేసే పదార్థాలు ఇవన్నీ దూరం పెట్టాలి. జంక్ ఫుడ్స్ అన్ని దూరం పెట్టమని చెప్తుంటాం. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడా, మద్యము ఇవన్నీ కూడా ఖచ్చితంగా దూరం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బాయిల్డ్ వెజిటేబుల్స్ కూడా ముఖ్యంగా బీరకాయ, సొరకాయ, దోసకాయ, పొట్లకాయ, వాటరీ వెజిటేబుల్స్ అంటే నీరు శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలతోటి ఉడికిచ్చిన కూరలే తీసుకోమని చెప్తూ ఉంటాం. కూరల్లో కూడా పచ్చిమిరపకాయ బదులుగా కొద్దిగా సొంటి మిరియాల పొడి వాడమని చెప్తూ ఉంటాం. కారంతో పాటు కొంచెం సొంటి మిరియాలు వాడుకుంటే వీళ్ళకి ఆ ఇరిటేషన్, అను గట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఎప్పుడైతే సొంటి మిరియాలు వాడతామో దానిలో ఏంటంటే మనకి ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, జీర్ణ రసాయనాలు పూర్తిగా మంచిగా ఉత్పత్తి అవడానికి సొంటి మిరియాలు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట.
1: అంటే డాక్టర్ గారు చెప్పిన మోతాదులోనే అది
0: అంతే అంతే.
1: మీరు అన్నట్టు సాత్వికమైన భోజనము, సమయానుకూలమైన భోజనము, సరైన నిద్ర, ఔషధ సేవనము, మీరు చెప్పిన ఈ వస్తి ప్రక్రియలు కానీ పంచకర్మ చికిత్సలు అంటే పేషెంట్ టు పేషెంట్ వారి వారి వ్యాధి తీవ్రతను బట్టి పాటించినట్లయితే ఎంత కాలంలో ఈ ఐబిఎస్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు?
0: దాదాపుగా చాలా వరకు పేషెంట్స్ డ్యూరింగ్ ట్రీట్మెంట్, నేను ఏదైతే వస్తికర్మలు చెప్పాను, తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్ళు ఫస్ట్ సెషన్లోనే అంటే ఆల్మోస్ట్ ఒక 28 డేస్లోనే దాదాపుగా ఒక 50-60% లక్షణాలు పూర్తిగా తగ్గిపోయి నార్మల్ అయిన పేషెంట్స్ కొన్ని వందల మందిని చూసాము. అట్లాగే మళ్ళా ఆ పరిస్థితి బారిన పడకుండా ఉండేదానికి ఎలా చేయాలనేది వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీరు చెప్పారు, ఇక్కడ బయలాజికల్ క్లాక్ని తగినట్టుగా వాళ్ళ ఆహారంలో మార్పు చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ అక్కడ చెప్పినమంటే వినడానికి ఇష్టపడరు, ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ అయిపోయి ఉంటాయి, అందరు ఇవే చెప్తున్నారనే భావంతోటే వస్తూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళని ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకురావడం కష్టతరమైన పని, ఎందుకంటే మానసికంగా వాళ్ళని సన్నద్ధం చేసుకుంటూ ఈ వైద్యం చేసినట్టే పూర్తి స్థాయిలో విత్ ఇన్ 40 డేస్లోనే దాదాపుగా లక్షణాల నుంచి పూర్తిగా బయటికి రావడం అనేది చూడొచ్చు.
1: ముఖ్యంగా ఏ తప్పిదం చేస్తే ఈ సమస్య వచ్చిందో, కోలుకున్న తర్వాత తిరిగి అదే తప్పిదం చేస్తే మళ్ళీ సమస్య బారిపడే అవకాశం
0: ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. మనకి నిదాన పరివర్జనం అంటాం, ఆయుర్వేద పరంగా ఒక ప్రత్యేకమైన సూత్రం మాకు అది, నిదాన పరివర్జనం. నిదానం అంటే కారణాలు, ఏ అయితే వ్యాధులకి కలిగించడానికి పరిస్థితులకు దారితీసే కారణభూతమైన పరిస్థితులు ఉన్నాయో వాటిని ఎప్పుడైతే దూరం చేస్తామో వ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది, ఆ వ్యాధి పడకుండా కూడా ఉంటాం, దాన్ని నిదాన పరివర్జనం అంటాం.
1: చాలా మంచి విషయాలు తెలియజేసే డాక్టర్ గారు నమస్కారం.
0: నమస్తే అండి.

ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:02 అయింది ఎగ్జాక్ట్గా. ఫెంటాస్టిక్ కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. వావ్. మరి ఈరోజు 7:00 వరకు మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, అది కలర్స్ ఆఫ్ ఇండియాలో. అండ్ తర్వాత మనకి 7:30 రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొనేవారు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు డాక్టర్ వీరన్న బోక్య. రైట్. మరి తర్వాత తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఈరోజు బయట బోనాల పండుగ జరుగుతుంది, అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం ఉంది, అది తొట్టెల బోనాలు. మరి దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను తీసుకొచ్చాను మాట్లాడడం కోసం. రైట్. మరి ఆ తర్వాత మనం రిమ్జిమ్ హైదరాబాద్లో 9:00 to 9:30 వరకు మనం మంచి మంచి కార్యక్రమాల్లో మంచి పాటలన్నీ వింటాం. రైట్. ఫెంటాస్టిక్. మరి ఈరోజు మన జెన్జి కార్యక్రమంలో ఏం మాట్లాడబోతున్నామంటే, మన ముందు జనరేషన్ వాళ్ళు అంటే ఫ్రెండ్స్ మధ్య కానీ ఫ్యామిలీ మధ్య కానీ ఒక 10-15 బ్యాక్ ఒక విషయం ఎప్పుడు కూడా వినపడుతూ ఉండేది. అదేంటంటే, రే ఏంటో రా లైఫ్ బోర్ కొడుతుంది అనే మాట వినపడేది. కానీ ఇప్పుడు జెన్జీ కాలంలో ఆ మాట బోర్ అనే మాట, బోర్డమ్ అనే మాట అస్సలు వినపడట్లేదు ఎందుకని. రైట్. ఆ విషయం గురించి నేను చెప్తాను ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే శంకర్ మహాదేవన్ అండ్ మనీష్ శర్మ మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది. మరి ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా కూడా ఏం పాడారు బాస్ అనిపిస్తుంది. మరి ఆ పాట సిచ్యువేషనల్ సాంగ్ ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. రైట్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది, కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ స్నేహితుడిని యల్లేష్ని మాట్లాడుతున్నాను. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు. మరి అర్థమైంటుంది ఈ పాట ఎందుకు నేను ప్లే చేశానన్న విషయాన్ని. మీరు గెస్ట్ చేస్తే 0402323482 వాట్సాప్ చేయండి ఈ పాటని, ప్రత్యేకంగా ఈరోజే ఎందుకు నేను ప్లే చేశాననే విషయాన్ని. 1234 నలుగురికి నచ్చేది నాకు అస్సలు నచ్చదు.

0: FM Rainbow 101.9.
1: All right, my dear friends, studio time. 6:10 8 seconds అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మరి కలర్స్ ఆఫ్ ఇండియాలో మనం మాట్లాడుకుంటున్నాం బోర్డమ్ అంటే బోరింగ్ అనే మాట అనేది ఇంతకు ముందు జనరేషన్లో ఎక్కువగా వినేవాళ్ళం. మరి ఇప్పుడు వస్తున్నటువంటి అంటే ఈ జనరేషన్ వాళ్ళే వాళ్ళ నోటంట బోర్ అనే మాట వాళ్ళ డిక్షనరీలో డిలీట్ అయిపోయింది. ఎందుకని? ఇప్పుడు బోర్ కొడుతుందనే మాట వినపడక ముందే, అంటే ఆ మాట రాకముందే, ఈ జెన్జీ కాలంలో అందరి దగ్గర కూడా పిల్ల పాప ముసలి ముతక అన్ని ఏజుల గ్రూపుల వారి దగ్గర స్మార్ట్ ఫోన్స్ గాడ్జెట్స్ ఉండడం వల్ల దొరికిన ప్రతి క్షణాన్ని ఏదో పనితో నింపేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు అర్జెంట్ వర్క్లో ఉన్నా కూడా, ఈవెన్ వాళ్ళు ఎంత అర్జెంట్ టాస్క్ ఫుల్ఫిల్ చేస్తున్నా, ఈవెన్ బాస్ మీటింగ్స్లో, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో, అన్నింట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చెబుతుంటాడులే, ఈలోపు మొబైల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో చూద్దాం, ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందేమో చూద్దాం, మనకి వాట్సాప్లో ఏమైనా చాటింగ్ వచ్చిందేమో చూద్దాం అనుకుంటూ వాళ్ళకి వాళ్ళే బిజీ అయిపోతున్నారు. మరి సోషల్ మీడియాలో కూడా దూకేసి దూరేసి ఎవరో ఎక్కడో షేర్ చేసిన వీడియోని చూసేయడం, దాని కిందన ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇంకెవరైనా రాశారా, అవి ఎలా ఉన్నాయి, వ్యంగ్యంగా ఉన్నాయా లేకపోతే కామెడీగా ఉన్నాయా ఫన్నీగా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చదివేయడం, అది యూజ్ ఉన్నా యూజ్లెస్ లేకపోయినా యూజ్లెస్ అయినా కూడా, రైట్? అంతేకాకుండా ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, హోర్ నాయనో ఒకటేమిటి మంచి చెడ్డ

యూజ్లెస్ ఎవ్రీథింగ్. అన్ని మెసేజ్లు కూడా వీడియోస్లు చదివేసి మనకున్నటువంటి వాల్యుబుల్ టైంని మటాష్ చేసేస్తున్నారన్నమాట ఈ జెన్ జీ వాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళకి బోర్ అనే మాట ఎక్కడ వినిపిస్తుంది చెప్పండి. మరి అంతకుముందు అయితే మాత్రం మన పాతకాలం 90s కిడ్స్ కానీ, ముందు జనరేషన్, వై జనరేషన్, మిలేనియన్ జనరేషన్, ఏదన్నా ఒకటే, మరి వీళ్ళందరూ ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ ఇవన్నీ ఉండేవి కాదు. సో ఏమాత్రం మనకు టైం దొరికినా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తలుపుకట్టే, రే వస్తేవేట్రా క్రికెట్ ఆడుకోవడానికి, రే చిరంజీవి సినిమా రిలీజ్ అయిందిరా వెళ్దామా, అరే లేదురా బాలయ్యబాబు సినిమాకి వెళ్దాం, ఇలాంటి డిస్కషన్స్ మనుషులతో మాట్లాడుతుండేవారు. మరి ఈరోజైతే మొబైల్ తల దించి మొబైల్ని చూసుకోవడం తప్ప పక్కనే నిజంగా చిరంజీవి పక్క నుండి వెళ్ళిపోయినా కూడా పలకరించలేని పరిస్థితిలో మనం ఉన్నాం అన్నమాట. ఫ్యాంటాస్టిక్. మరి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. మన జెన్జీ వారి యొక్క కంటెంట్ బోర్ కొడుతుందనే మాట, వీళ్ళకి ఎందుకు రావట్లేదనే విషయం గురించి మనం మాట్లాడదాం. మరి బోర్ కొడితే ఎలాంటి విజయాలు సాధించారనే విషయాన్ని కూడా మనం మాట్లాడదాం ఈరోజు. మరి ఇప్పుడైతే కార్తీక్, కారుణ్య అండ్ మాలతి, హరిణి వీళ్ళు నలుగురు కలిపి ఒక ఫ్యాంటాస్టిక్ సాంగ్ పాడారు మణిశర్మ మ్యూజిక్ కాంపోజిషన్లో. ఈ పాట అయితే మాత్రం అన్ని పబ్స్లో, అన్ని సెలబ్రేషన్స్లో, ఇవన్నీ కార్తీక్ కానీ, కారుణ్య కానీ, మాలతి కానీ, హరిణి కానీ, వీళ్ళు ఎక్కడైనా స్టేజెస్ మీద పాడినప్పుడు ఈ పాట తప్పనిసరిగా పాడుతుంటారన్నమాట. అలాంటి పాట నేను ఇప్పుడు ప్లే చేస్తున్నాను. మరి ఈ పాట తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. మరి ఈ పాట కూడా ప్రత్యేకంగా ఒకరి కోసం నేను ప్లే చేస్తున్నాను. ఎందుకు ప్లే చేస్తున్నానో విషయాన్ని 0402323482 వాట్సాప్ చేయండి. గెస్ చేయగలరా మరి ఎందుకు రెండు పాటలు ఒకే హీరో ప్లే చేస్తున్నాను? గెస్ట్ చేసిన వాళ్ళు 0402323482కి మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. మీరు కారులో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, సైకిల్ మీద ఉన్నా, బైక్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆపేసి వాట్సాప్ చేస్తే మా రెయిన్బో ఎఫ్ఎం వాట్సాప్ గ్రూప్కి వస్తుంది. రాగానే మీ పేరు అనౌన్స్ చేస్తాను. ఈ రెండు పాటలు ఎందుకు నేను ప్లే చేశాను అనే విషయాన్ని. ఎస్, మరి ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇక చలో

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొకవైపు వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

స్టూడియోలో టైం 6:35 అయింది ఎగ్జాక్ట్ గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే ప్రోగ్రాంలో. రైట్, ఫెంటాస్టిక్. మరి ఈరోజు సండే, మనకి 9th August బోనాల పండుగ. మన హైదరాబాద్, మన తెలంగాణ మొత్తం, సికింద్రాబాద్, హైదరాబాద్ మహానగరం అంతా కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు కూడా. మరి స్త్రీలందరూ కూడా, మహిళలందరూ కూడా బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. చక్క చక్కగా పట్టు చీరలు నిండుగా, నిజంగా అమ్మవారి రూపాలే బయటికి వస్తున్నాయా బోనాలు ఎత్తుకొని అన్న అనిపిస్తుంది చూస్తుంటే. అంత చక్కగా ముస్తాబాయి మంచిగా పారాని పసుపు అద్దుకొని అమ్మవారే బయటికి బోనం పట్టుకొని వస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంత అందంగా తయారయ్యి మరి మహానగరంలో ఉన్నటువంటి అమ్మవార్లందరికీ కూడా బోనం సమర్పిస్తున్నారు. అందులో తొట్టెల బోనం అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అవుతుంది. మరి అది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయాన్ని నేను 8 గంటలకి తెలంగాణలో చెప్తాను. రైట్, మరి తర్వాత మనకి 7:30 నుంచి 8 గంటల వరకు కూడా ఫార్మ్ టు సిటీ కిసాన్ వారి స్పాన్సర్ ప్రోగ్రామ్ ఉంది. మరి

కార్యక్రమంలో పాల్గొనేవారెవరంటే రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు. మరి అందులో పాల్గొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ. మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే డాక్టర్ వీరన్న భోక్య. ఇది 7:30 నుంచి 8 వరకు మీరు వినవచ్చు. మనం మాట్లాడుకుంటున్నాం బోరింగ్ అనే మాట. బోరింగ్ అనే పాట కూడా ఉందా? ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే బోరింగ్ పాట ఎలా ఉంటుందంటే, మనం మంచిగా అంటే హ్యాపీకి పాట వినాలనుకునేటప్పుడు ఆ పాట వింటే మనకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలాంటి పాటనే బోరింగ్ పాట అంటారు. మరి అలాగే బోర్ కొడుతుంది, చాలా ఏం చేయబుద్ది కావట్లేదు అనే మాటలు ఈ రోజుల్లో వినపడట్లేదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా బోర్ కొడుతుంది అన్నప్పుడు సరికొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి ఆ రోజుల్లో. మరి అప్పుడు వర్షాకాలంలో ఏం చేసేవారంటే, ఈ బోర్ కొట్టేటప్పుడు పిల్లలందరూ కూడా కొత్తగా క్రియేటివిటీ ఉండేది. కాగితం పడవలు తయారు చేసేవారు, ఆటలు ఆడేవారు, గోళీలు ఆడేవారు, బొమ్మలన్నీ ఉదరి తీసుకొచ్చి ఎవరై నీ దగ్గర ఏం బొమ్మ ఉందిరా, నా దగ్గర ఈ బొమ్మ ఉందిరా, తీసుకుని రా మా ఆడుకుందాం అంటూ ఏదో ఒక క్రియేటివిటీగా కమ్యూనికేట్గా మనుషులతో మాట్లాడుతూ చాలా చక్కగా ఉండేవారు ఆ రోజుల్లో. మరి ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. అందుకే మన మనసుకు పని మాత్రమే కాదు బోర్ కొట్టడం కూడా అవసరమే అని అన్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్, అంటే మానసిక శాస్త్రవేత్తలు. ఏం చెప్తున్నారంటే ఒకసారి మనకి బోర్ కొట్టాలంట. మరి బోర్ కొట్టేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మరి ఆ రోజుల్లో 90s kids అండ్ అంతకుముందు 80s kids వీళ్ళందరూ కూడా బోర్ కొట్టేటప్పుడే చాలా చాలా క్రియేటివిటీ వచ్చింది. వాళ్ళు చాలా చాలా విషయాలు నేర్చుకున్నారు, చాలా విషయాలు క్రియేషన్ చేశారు, విజయ దుందుబుని మ్రోగించారు, రైట్? మరి ఇప్పుడు అంటారా బోర్ కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారనే విషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి వింటే, బట్ దట్ ఈస్ ట్రూ. ఎందుకనే విషయాన్ని నేను మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఇంతకుముందు నేను అడిగాను 2 ప్లే చేశాను, ఎందుకు ప్లే చేశాను అనే విషయాన్ని చెప్పమంటే దయచేసి ఎవరు కూడా చెప్పలేదు. ఎవరో ఎల్ఎస్ గారు మీరు బాగా మాట్లాడుతున్నారు, హ్యాట్స్ ఆఫ్ అన్నారు. కానీ నేను 2 ప్లే చేశాను. ఎందుకు అనంటే ఒక అమ్మాయి బర్త్డేనా అని అడిగింది. మరి ఎవరు బర్త్డే? అది నా బర్త్డేనా మీ బర్త్డేనా? ఎవరో ఒకరు బర్త్డే ఉంది, మరి ఆయన గురించి మీరు చెప్పాలి, రైట్? నాకు 0402323482కి వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే ఆ హీరో బర్త్డే పాట నేను వేయట్లేదు, ఇంకొక హీరో పాట వేస్తున్నాను. మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని నాకు వాట్సాప్ చేయండి. మరి ఈ పాటలో ఉండి బంతి లాంటి అమ్మాయి కూడా ఎవరో మీరు చెప్పాలి. మరి ఈ అమ్మాయి బంతి లాంటి బత్తాయిలాగా ఉన్నదని అన్నారు ఎస్పీబి గారు. మరి ఆ బంతి లాంటి అమ్మాయి ఎవరు? బన్ను లాంటి బత్తాయి. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి యాక్ట్రెస్ ఆమె.

0: పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow. So it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 p.m. on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

స్టూడియో టైం 6:35 ఎగ్జాక్ట్గా. మరి ఈరోజు వాతావరణం కూడా చాలా హాయిగా ఆహ్లాదకరంగా ఉంది. మరి బోనాల కార్యక్రమం జరుపుకోవడం కోసం అమ్మవారి ఆశీస్సులు కూడా అందరి పట్ల ఉన్నాయి. చాలా చక్కగా హాయిగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిటీ అందరు కూడా ఫెంటాస్టిక్ ఫైన్. మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో. మీరు వింటున్నారు తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఎందుకంటే ఇందులో వచ్చే మాటలు శ్రావ్యంగా, వినసొంపుగా, మనసుకి పాజిటివ్గా చాలా ఆనందంగా ఉంటాయి. మరి అదే ఇందులో వచ్చే పాటలు కూడా చెవిలో తేను పోసినట్లే ఉన్నాయి అంటారు చూసారా. అలాంటి పాటలు మాత్రమే మేము ప్లే చేస్తాం మన ఎఫ్ఎం రెయిన్బోలో. అందుకనే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో నలుమూలలు ఉన్న వాళ్ళందరూ కూడా న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మన షోస్ని, అంటే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన షోలు అన్నీ కూడా వింటున్నారు. ఎర్లీ మార్నింగ్ 6:00 నుంచి నైట్ వరకు కూడా అన్ని కార్యక్రమాలు చక్కగా రేడియోలో పెట్టుకొని లేదా లింక్ ద్వారా ప్లే చేసుకొని, హోమ్ థియేటర్ ప్లే చేసుకొని చక్కగా వారి యొక్క దైనందిక కార్యక్రమాలని చక్కగా చేసుకుంటూ ఉన్నారు. బికాజ్ ఇందులో వచ్చే పాటల మాటలు మన పక్కనే మన అన్నయ్య, మన తమ్ముడు, మన మామయ్య, మన కుటుంబ సభ్యుడే మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. చాలామంది నాకు చెప్పారు మెసేజ్ పెట్టి, ఎల్లేష్ గారు మీ స్టేషన్లో వచ్చినటువంటి పాటలు మాటలు ఎలా ఉంటాయంటే, నేను కార్లో ఆఫీస్ నుంచి నైట్ మిడ్ నైట్ ఎప్పుడో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ లేదా మార్నింగ్ ఆఫీస్కి తొందరగా లాగిన్ అయ్యేటప్పుడు కానీ మీ స్టేషన్లో వచ్చినటువంటి పాటలు మాటలు నాకు వినేటప్పుడు నేనేమి పేపర్ చదవాల్సిన అవసరం లేదు, ఇంకెవరి గురించి

మాట్లాడాలని అవసరం లేదు, నా పక్కనే సీట్లో కూర్చొని మాట్లాడుతున్నారా ఎవరైనా అన్నట్లుగా అనిపిస్తుంటుంది అంటూ మనకు చాలామంది మెసేజ్ పంపించారు. పర్సనల్గా కూడా నాకు చాలామంది చెప్పారు కూడా. ఫెంటాస్టిక్. మరి ఈ జనజీవాలకి బోర్ అనే మాట అనేది లేదు అని మనం అంటున్నాం కదా, ఎందుకు అనే విషయాన్ని ఇంకొక సూపర్ హిట్ సాంగ్ తర్వాత నేను చెప్తాను. ఇప్పుడైతే ఇంతకుముందు నేను మెసేజ్ పంపి అడిగాను 0402323482 వాట్సాప్ చేయండి అనగానే, బంతి లాంటి అమ్మాయి బన్ను లాంటి బత్తాయి ఎవరు అనగానే హరీష్ కుమార్ గారు ఎవరు అంట, ఆయన నేను రంభ అనుకుంటున్నాను అని చెప్పారు. ఇంకొకరు వచ్చేసి మనకేం చెప్పారంటే రంభ రామకృష్ణ సీను రావూర్ అని చెప్పారు, అంటే ఆయన పేరుని రంభతో కలిపేశారు. ఫెంటాస్టిక్. ఇంకొకరు వేడివేడి టీ కప్ చేతిలో ఉంది, మంచి ఇళయరాజా బాలు సాంగ్స్ వేయండి అంటున్నారు దినేష్. తప్పకుండా మన షోలో ఆల్ జర్నర్స్ సాంగ్స్ ప్లే చేస్తాను, ఎందుకంటే ఈ షో అనేది అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి పాటలు ప్లే చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. మరి ఈరోజు ఒక పెద్ద సూపర్ స్టార్ యొక్క బర్త్డే, మరి ఆ విషయాన్ని నేను మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి ఎవరు బర్త్డే అనేది నాకు 0402323482 వాట్సాప్ చేయండి. 1 2 3 4. ఇప్పుడైతే కారులో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా వాల్యూమ్ ఎంత ఉందో మ్యాక్స్ అంత పెట్టేస్తారు, ఎందుకంటే అలాంటి పాట ఇది. అద్నాన్ సమీ అండ్ కల్పన పాడారు. డ్యాన్స్కు వచ్చిన వాళ్ళు అయితే చేస్తారు, నేను కూడా ఆఫ్లైన్లో డ్యాన్స్ చేసేస్తాను, ఎందుకంటే మనకు అంత ఇష్టమైన పాట ఇది. ఎస్, మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్. మీరు వింటున్న షో పేరు కలర్స్ ఆఫ్ ఇండియా, ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి. 1 2 3 4. ఇంకా మ్యూజిక్ రైట్ చేయండి బాస్. కాస్కోనా వాస్కోడిగా బా.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: హైదరాబాద్, a city that never stops surprising us. హైదరాబాద్ wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

చల్లని సాయంత్రం వేళ. మరి వీకెండ్లో మనందరం కూడా వర్క్ టాస్క్ ఇవేవి లేకున్నా హాయిగా మనందరం కూడా చక్కగా ఉన్నాం ఈరోజు వీకెండ్ కాబట్టి, రైట్? మరి ఈరోజు మన ఎఫ్ఎం రెయిన్బోలో మనమందరం కూడా కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో జెన్జీ వాళ్ళ యొక్క ఖాళీ టైంలో ఏంటి, వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా ఏం చేస్తున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైన్, మనకు చాలామంది కూడా మెసేజెస్ పంపించారు. ఎల్ఏష్ గారు, మీరు పుట్టినరోజు ఎవరైనా 10 సార్లు అడుగుతున్నారు కదా, మాకు అర్థమైంది అది మహేష్ బాబు గారు పుట్టినరోజు అని చెప్పేసి మనకి హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి నుంచి మెసేజ్ పంపించారు. అలాగే ఇక్కడ శైలజ కుక్కటిపల్లి నుంచి చెప్తున్నారు, సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మీరు మహేష్ బాబు సాంగ్స్ వేస్తున్నారు, అర్థమైందని చెప్తున్నారు. ఫెంటాస్టిక్. మరి ఎవ్రీ మినిట్ ఏదో సౌండ్ నాయిస్ మధ్య మనం అంతా కూడా నలిగిపోతూ ఉన్నాం కదా. మరి ఎవ్రీ టైమ్ మోగే ఫోన్స్ నోటిఫికేషన్స్ ఒకటా రెండా, ఎన్నని వాట్సాప్ మెసేజ్లు, ఎన్నని వాట్సాప్ గ్రూపులు, హోరి దేవుడో, ఇంకా విపరీతమైనటువంటి సౌండ్స్, రైట్? ఇది చాలదా అంటూ ఎవరో ఒకరు ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ ఉంటారు. ఇది చూడరా బాగుంది, అది చూడరా బాగుంది అని వాడికి నచ్చినటువంటి వీడియోని మన మీద రుద్దుతుంటాడన్నమాట. ఈ హడావిడిలో మన మెదడుకి విరామం లేకుండా ఏం జరుగుతుందో చెప్పండి. రోజులో 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అయినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రిలాక్స్గా మీలో ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. వాట్సాప్ చేయండి 0402323482 హాయిగా చక్కగా రోజుల్లో రేడియో ఉండేటప్పుడు అందులో ఏ పాట ప్లే అయితే ఆ పాటే మనకి ఫేవరెట్ సాంగ్ అయ్యేది. చక్కని పాటలు టైం ప్రకారం భోజనం పెట్టినట్టుగా ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నట్టుగా చక్కగా పాటలు ప్లే అవుతూ ఉండేవి. ఇప్పుడైతే ఓరి నాయనో లక్షల కొద్ది యాప్స్, ఎన్నెన్నో యాప్స్లో రకరకాల పాటలు, ఏది ప్లే చేయాలో తెలియదు, ఒక చాయిస్ తెలియదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన అరిటాకు నిండా అన్ని రకరకాల స్వీట్లు, రకరకాల కూరలు పెడితే ఏది తినలేని పరిస్థితిలాగా దాపురించింది. ఆ రోజుల్లో చక్కగా మన ఆల్ ఇండియా రేడియోలో, ఆకాశవాణిలో చక్కగా పలానా టైంకి 9 గంటలకి జనరించిన కార్యక్రమాలు, ఆ తర్వాత సాయంత్రం వేళ ఏకచిత్రగాన శీర్షికను మీరు వింటున్నారు, రాముడు భూమిడు చిత్రం కోసం ఈ పాట అంటూ ఇలా చక్కగా హాయిగా మనసుకి నిబ్బరంగా తోడున్నట్టుగా రిలాక్స్డ్గా ఉండేది. మరి ఇప్పుడు ఈ గందరగోళంలో యాప్స్లో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ గోళ గందరగోళం

పెట్టుకోవాలి బాబోయ్. మన మైండ్కి మనం సొంతంగా ఆలోచించే అవకాశం అనేది లేకుండా పోయింది ఈ జెన్జీ వాళ్ళకి ముఖ్యంగా, రైట్? మరి అప్పటి తరంలో ఉన్నటువంటి రేడియో లిసినర్స్ ఏమనుకుంటున్నారనే విషయాన్ని కూడా నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. మరి ఈ పాటని ప్లే చేసిన తర్వాత కానీ ముందుగానే నేను ఒక విషయం చెప్పాలి. ఇప్పుడైతే ఒక విషయం చెప్తాను మీకు. వేమూరి విశ్వేశ్వర్, విశ్వ అని అంటారు ఆయన్ని. మరి ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో గ్రేట్ లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. 250 సినిమాలకు పైగా ఆయన మనకి వర్క్ చేయడం జరిగింది. అలాగే ఆయన సూపర్ డిలెక్స్ అనే మూవీలో విజయ్ సేతుపతికి వాయిస్ కూడా ఇచ్చారు తెలుగులో. మరి దీనికి నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా ఇచ్చింది విజయ్ సేతుపతికి. అంత బ్రహ్మాండమైనటువంటి మూవీ. మరి ఆయన చాలా బాగా పాటలు రాస్తారు, పాడతారు. మరి ఆయన కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆశాపాసం అనే పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మహేష్ బాబుకి నా ప్రత్యేకంగా రాసినప్పుడు కానీ పాడినప్పుడు కానీ ఎలా ఉంటుందంటే, మరి అలాంటి పాట అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు అని చెప్పొచ్చు అనమాట. అంత బాగా ఉంటాయి. మరి ఆయన రాసినటువంటి రెండు పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను. ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాటలు, రైట్? 1, 2, 3 ఎక్కడుంది ఆ పాట? ఇప్పుడైతే ఆయన పాడిన పాట ప్లే చేస్తాను. ఆయనే రాశారు, తర్వాత ఆయన పాడి, ఆయన రచించి ముందు పాడారు, తర్వాత శంకర్ మహాదేవన్ గారు కూడా పాడారు ఆ పాటని. ఆ పాటని మీకు రెండు విని వెంటనే ప్లే చేస్తాను. రైట్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ఎఫ్ఎం రెయిన్బో తరఫున, అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి తరఫున. మరి సూపర్ హిట్ సాంగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి కోసం నేను ప్రత్యేకంగా డెడికేట్ చేస్తున్నాను. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్, అండ్ ది సాంగ్ ఈజ్ మహేష్, అండ్ పాడుతుంది, రచించింది విశ్వ, వేమూరి విశ్వేశ్వర్, రైట్? గ్రేట్ లిరిసిస్ట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. 1, 2, 3, 4 అదరకు బెదరకు.

నిశ్శబ్దంగా మౌనంగా అలాగ ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూసి కాఫీ టీ సిప్ చేస్తూ ప్రశాంతంగా కూర్చొని పేపర్ చదువుకునే రోజులు ఎన్నాళ్ళైంది. అలా ఉన్నప్పుడే మన మెదడులో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. రోజంతా చూసిన విషయాలు, విన్న మాటలు, పాటలు, జ్ఞాపకాలు ఇవన్నీ కూడా ఒక చోట చేరినప్పుడే మనలో కలిగే పులకింత ఎంత బాగుంటాయి. కాసేపు రిలాక్స్గా ఉన్నప్పుడు కదా ఎన్ని సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నిరంతరం స్టేటస్లు, వాటికి కామెంట్లు, లైక్లు, లవ్లు ఇస్తూ కూర్చుంటే మనం ఆలోచించడానికి సమయం ఎక్కడుంది? మనకంటూ క్రియేటివిటీ ఎక్కడ పుడుతుంది? రైట్, నాకు టైం లేదురా, ఫుల్ బిజీ అంటుంటాం. కానీ నిజానికి మనకున్న టైంని కంట్రోల్ చేసేది ఎవరు? టైం దొరికినా దాన్ని అనుభవించే టైం కూడా మనకు అదృష్టం లేదనే చెప్పాలి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, జంజి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే, టెక్నాలజీ వాళ్ళ చేతిలోనే ఉంది పుట్టుకతోనే. మరి దాంతోపాటు వాళ్ళు మునిగి తేలిపోతున్నారు తప్ప వాళ్ళకంటూ ఒక క్రియేటివిటీ అనేది రావడం తక్కువగా ఉంది. ఓవరాల్గా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఎవరో ఉన్నారు, కొంతమంది మహా బ్రిలియంట్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా చక్కగా చేసుకుంటున్నారు. కానీ మ్యాక్సిమం పీపుల్ ఏమవుతున్నారంటే, జంజీ వాళ్ళు ఈ టెక్నాలజీలో కొట్టు మిట్టాడుతున్నారనే రీసెర్చ్ చెప్తున్నాయి. రైట్, మరి మనకున్న సమయాన్ని కాస్తైనా మనకు ఉన్నట్లుగైతే మనం ఏదైనా ఆలోచించడానికి సమయం ఉంటుంది. అంతేగాని నిరంతరం సోషల్ మీడియా, నిరంతరం వాట్సాప్, నిరంతరం లైక్స్, కమెంట్స్, వాటిలోనే. ఇంతకుముందు అమ్మాయి రోడ్డు మీద నడిస్తే తలదించుకొని వెళ్ళాలి అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా తలదించుకొనే ఫోన్ చూసుకొని వెళ్తున్నారు. ముందుని ఎవరు వచ్చినా కూడా సూపర్ స్టారా, మెగాస్టారా, ఏ స్టారా, ఆ స్టారా, ఈ స్టార్, ఏ స్టార్ వచ్చినా కూడా వాడిని తలెత్తి చూడట్లేదు. వాళ్ళు ఫోన్లోనే బతుకుతున్నారు. సో అమ్మాయిలు, అబ్బాయిలు, చిన్నపిల్లలు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా నేను చూస్తున్నాను, వాళ్ళు కూడా మొబైల్లోనే ఇమీడియట్గా గుడ్ మార్నింగ్ చెప్పాలి, గుడ్ ఈవినింగ్ చెప్పాలనే లోకంలోనే బతికేస్తున్నారు తప్ప మనకంటూ స్పేస్ ఉండట్లేదు, సెపరేట్ స్పేస్ ఉండట్లేదు, టైం స్పేస్ ఉండట్లేదు. సో సమయం ఉన్నంత వరకు కాస్త మొబైల్ని పక్కన పెట్టి చక్కగా మనకంటూ పర్సనల్ టైం దొరికింది అనుకోండి, ఒక్కసారి చూడండి మీ మనసు ఎంత తేలిగ్గా హాయిగా ఉంటుందో. రైట్, ఫెంటాస్టిక్. మరి 7:30 నుంచి 8 వరకు మీరు ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు. అందులో పాల్గొనేవారు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలు, కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొంటాయి.

ఇందులో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ, ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే డాక్టర్ వీరన్న భూఖ్య. రైట్, మరి 7 గంటల నుంచి 7:15 వరకు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు. తర్వాత 7:15 నుంచి 7:30 వరకు మన హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ వింటారు. అందులో మనం మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. రైట్, మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను.

0: 101.9
1: స్టూడియో టైం 7:16 సిగ్నలైంది. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని యలేష్ని ఇక్కడే ఉన్నాను. మీతో పాటు 9:30 వరకు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మీతో పాటు మంచి పాటలు వింటూ ఉన్నాను. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కార్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, బైక్ మీద ఉన్నా, సైకిల్ మీద ఉన్నా, ఎక్కడున్నా కూడా చక్కగా వాకింగ్ చేసుకుంటూ మన ఎఫ్ఎం రెయిన్బోని ఈవినింగ్ పూట వాక్ చేసుకుంటూ వినొచ్చు హాయిగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు. హైదరాబాద్ మహానగరంలో బోనాలు జరుగుతున్నాయి చక్కగా. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే దారిలో కూడా మీరు నా షోని వినొచ్చు హాయిగా, కారులో సూతింగ్గా హ్యాపీగా వినొచ్చు. మంచి పాటలు ప్లే చేస్తున్నాను. మరి 7:16 అయింది కాబట్టి 7:30 వరకు మాత్రమే, 15 నిమిషాలు మాత్రమే మనకి కాల్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కాల్ చేయొచ్చు నాకు 04023230030 అండ్

04023234821 అండ్ 04029704715కి కాల్ చేసి చెప్పండి. సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి బాలనటుడిగా యాక్ట్ చేసినటువంటి మూవీస్ మీకు తెలిసినట్లయితే నాకు నెంబర్స్కి కాల్ చేసి చెప్పండి. అలాగే కాల్స్ కలవలేని వాళ్ళు 04023234822కి వాట్సాప్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్, చాలామంది చూసే ఉంటారు ఆయన సినిమాలు. చిన్నప్పటి నుంచి కూడా దుమ్ము రేపేశారు మొదటి నుంచి కూడా. మరి 04023230030 అండ్ 04023234821 04029704715 ఫాస్ట్గా చెప్పాను, స్లోగా చెప్తాను. 04023230030 040 కామన్, దాన్ని ప్రిఫిక్స్ చేసుకొని 23234821 04029704715కి కాల్ చేయండి. ప్రిన్స్ మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ఆయన చిన్నప్పుడు యాక్ట్ చేసినటువంటి సినిమాలు అవి కూడా 100 డేస్ ఆడాయి. మరి ఆ సినిమాలు మీకు తెలిసినట్లయితే నాకు కాల్ చేసి చెప్పాలి, రైట్? అలాగే 7:30 నుంచి 8 గంటల వరకు ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. ఇందులో పాల్గొనేవారు రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు డాక్టర్ వీరన్న బొక్య. ఆల్ రైట్, మరి మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి చిన్నప్పుడు యాక్ట్ చేసినటువంటి సినిమాలు నేను చెప్పమన్నాను, బట్ అంతకన్నా ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. మరి ఈ పాటని సునీత అండ్ ఎస్పీబి పాడారు. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది చెప్పగలిగిన వాళ్ళు 04023234822కి వాట్సాప్ చేయండి. ఇట్స్ ఎ రేర్ సాంగ్, బట్ చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇది, చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్య రీల్స్లో షార్ట్స్లో అన్ని జనరేషన్ వాళ్ళు, జెన్జీ వాళ్ళు కూడా ఈ పాటకి డ్యాన్సులు చేస్తున్నారు. అంత మంచి పాట, 2002లో రిలీజ్ అయింది పాట. మరి ఇందులో యాక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడున్న అమ్మాయి శ్రీలీలాకి కజిన్ సిస్టర్లాగా ఉంటారు.

0: వావ్ ఫెంటాస్టిక్ సాంగ్ విన్నారు కదా, అది బాబీ మూవీలో ఉంది. ఫైన్. మరి మన శ్రీలలకి కజిన్ సిస్టర్ లాగుండే అమ్మాయి ఎవరంటే, రైట్, ఆర్తి అగర్వాల్. ఆమె మన మధ్య లేకపోయినా కూడా ఆమె యాక్ట్ చేసినటువంటి సినిమాలు మన మనసులో కలకాలం నిలిచిపోయి, అలాంటి మూవీస్లో ఆమె యాక్ట్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, రైట్. మరి నేను అడిగాను మన ప్రిన్స్ మహేష్ బాబు బాలనటుడుగా ఉన్నప్పుడు ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమాలు, మరి ఎవరు మాట్లాడతారు చూద్దాం. హలో.
1: హలో.
0: హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజశేఖర్ అండి.
0: యా, చెప్పండి.
1: మహేష్ బాబు మొదటి సినిమా కోడి రామకృష్ణ గారి దర్శకత్వం వచ్చిన పోరాటం. కృష్ణ గారికి తమ్ముడిగా నటించారు. కృష్ణ గారికి రెండవ తమ్ముడు శివకృష్ణ గారు, ఆఖరి తమ్ముడిగా మహేష్ బాబు నటించారు. పిల్లలు పూర్ణిమ గారికి హీరోయిన్ జయసుధ. మంచి పాట కూడా ఉంది. ఏ దేవుళ్ళు దీవించినారు, ఏ దేవుళ్ళు తగసు అన్నారు. రాశి తరం అద్భుతంగా పాడారు.
0: యా, మీకు మంచి మూవీ నాలెడ్జ్ ఉన్నట్టుగా ఉంది. ఒక ప్రశ్న వేస్తాను డైరెక్ట్ లైవ్ లో, మేబీ చెప్పగలరు మీరు, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. మరి మన ప్రిన్స్ మహేష్ బాబుకి చిన్నప్పుడు అంటే బాలనటుడుగా టీనేజర్ గా ఉన్నప్పుడు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా, మరి ఆయన కొన్ని పాటలు అన్ని కూడా పాటల్ని ఆయనకు ఒక సింగర్ పాడారు. ఆ సింగర్ పేరు చెప్పగలరు? ఒకే సింగర్ పాడారు అన్ని సినిమాలకి టీనేజర్ లో? నాట్ రైట్, ఒకటే చెప్పండి ఆన్సర్. ఇంకా మిగతా వాళ్ళకి కూడా అడుగుదాం ఆ క్వశ్చన్.
1: ఒక నిమిషం, ఎస్పి శైలజ్ గారు పాడితే పర్టికులర్ గా బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి ఆ మధ్యలో మాట లేనప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని చేయి పట్టుకుని వచ్చి కృష్ణ గారు చూడండి మీ చెల్లి నా మా అబ్బాయికి పాడింది చెప్పారు.
0: రైట్, దట్ ఈస్ ఆల్సో
1: నటరాజన్ ఆ పాట కూడా పాడారు. థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఫైన్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో
2: సార్, నమస్కారం.
0: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
2: సార్? నా పేరు సుబ్బారాయుడు
3: సార్. సుబ్బారాయుడు గారు ఎలా ఉన్నారు ఈ చల్లని సాయంత్రం వేళ? మరి ఎఫ్ఎం రెయిన్బోలో పాటలని చక్కగా వింటున్నారా?
2: వింటున్నా సార్, ప్రోగ్రామ్ మొత్తం వింటుంటాను సార్.
0: ఏం చేస్తుంటారు మీరు
2: సార్? ఎందుకు అటెండర్ సార్? నేను
0: ఏం చేస్తుంటారు? రైట్, రైట్, సూపర్ బాబు. రైట్, మరి చెప్పండి, మరి మహేష్ బాబు గారు చిన్న బాబుగా యాక్ట్ చేసిన సినిమాలు. పచ్చని సంసారం కాదు, పచ్చని సంసారంలో మహేష్ బాబు గారు యాక్ట్ చేయలేదు, వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్ట్
2: చేశారు.
0: రైట్, థ్యాంక్ యూ సో మచ్, కొద్ది కన్ఫ్యూజ్ అయ్యారు. మరి పచ్చని సంవత్సరం కాకుండా ఇంకొక సినిమా ఉంది చెప్తాను. అలాగే ఇక్కడైతే మనకి చాలామంది మెసేజ్ పంపించారు. హాయ్ అండి, దిస్ ఈజ్ శైలజ, కూకట్పల్లి. మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ మూవీస్ కొడుకు దిద్దిన కాపురం, పోరాటం, అన్నా తమ్ముడు. కరెక్ట్, పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ మనకి ఇంకొకరు ఫ్రెండ్ మెసేజ్ పంపించారు. హాయ్ యలేష్ గారు, మహేష్ బాబు మూవీ కొడుకు దిద్దిన కాపురం, ఇన్ దట్ మూవీ హీ యాక్టెడ్ యాజ్ ఎ కృష్ణ గారు సన్ ఇన్ డ్యూయల్ రోల్, ఫెంటాస్టిక్. కరెక్ట్గా చెప్పారు, పేరు వెంకటేష్ భండారి. రైట్, ఇంతకుముందు మనం ప్లే చేసిన పాటని హీరోయిన్ ఎవరా అనగానే మనకి ఒక అమ్మాయి ఆర్తి అగర్వాల్ అని చెప్పారు. ఆమె అమ్మాయి పేరు రమణి. థ్యాంక్ యూ సో మచ్ రమణి. ఫైన్. మరి మహేష్ బాబు గారు చిన్నప్పుడు బాలనటుడిగా యాక్ట్ చేసినటువంటి చాలా సినిమాలు ఉన్నాయి, పోరాటం, నీడ, శంఖారావం, తర్వాత బజార్ రౌడీ, గోడాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నా తమ్ముడు. మరి టీనేజర్గా ఉన్నప్పుడు ఆయన చాలా సినిమాల్లో అదరగొట్టేశారు. అప్పుడే అందరు కూడా ప్రేక్షకులు అన్నారు కృష్ణకు తగ్గ కొడుకు పుట్టాడు, ఈయన కూడా సూపర్ స్టార్ అవుతారని. సో నిజంగానే ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. ఈరోజు ఆయన 50th బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆయన హీఈ్ లుకింగ్ లైక్ ఎ 20 ఇయర్స్ బాయ్ లాగా ఉన్నారు. సో దట్ ఈస్ రియలీ క్రేజీ. మరి ఇలా

పాటి యాక్టర్ మరి వరల్డ్ వైడ్ ఉండరేమో, ఇంత గ్లామర్గా ఉన్నవాళ్ళు యాజ్ అ తెలుగువాడిగా తెలుగు అభిమానిగా నేను చెప్తున్నాను. నాకు కూడా పర్సనల్గా చాలా ఇష్టం మన మహేష్ బాబు గారంటే. మరి ఆయన చెప్పే డైలాగ్స్ చాలామంది అంటుంటారట డైరెక్టర్స్ కానీ అభిమానులు కానీ, మీ డైలాగ్ డెలివరీ సేమ్ మీ నాన్నగారు డైలాగ్ డెలివరీలాగే ఉంటుంది, ఆ యాక్సెంట్ కానీ ఆ త్రో ఒక్కలాగే ఉంటుంది అని అనేటప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట. ఆయనకి వాళ్ళ నాన్నగారు యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో బాగా ఇష్టమైనటువంటి సినిమా ఈనాడు అనే మూవీ అంటే, ఇది 10 times చూశారంట ఆయన. రైట్, ఆయనకి మల్టీ స్టార్ అన్న కూడా చాలా ఇష్టం. ఆయనకి ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే, ఎన్టీఆర్ రామ్ చరణ్తో చెయ్యాలి అని నాకు ఉంది అని ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటాను. ఎక్కువగా వాళ్ళ అబ్బాయి గౌతమ్ వెరీ గుడ్ బాయ్ అండ్ సితార వెరీ నాటీ గర్ల్ అని ఆయన అంటారు. సో రియల్లీ ఫెంటాస్టిక్. నాకైతే ఈజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అనిపిస్తుంది నాకు. ఆయన చేసిన ప్రతి మూవీ కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆయన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటారు ఆ సమయాన్ని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన చూసేటప్పుడు, సో ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఆయన. ఫైన్. మరి కృష్ణ గారు మహేష్ బాబు గారి యొక్క అనుబంధం నేను చెప్పలేంది. సో వెరీ బాండింగ్, స్ట్రాంగ్ బాండింగ్ వాళ్ళిద్దరికి కూడా. మరి ఆయన డైలాగ్ డెలివరీ ఇప్పటికి కూడా మనకి వింటుంటే కృష్ణ గారు చెప్పినట్టుగా ఉంటుంది. రైట్, మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ని మనం ప్లే చేసుకుందాం. మరి తర్వాత 7:30 మీరు ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కిసాన్ వాణి ప్రోగ్రామ్ వింటారు. రైట్,

0: Poker o chirka tra.
1: ఇంకొక 5 నిమిషాలు ఇలా మాట్లాడేవనుకో ఎక్కడ నాకే తెలీదు.
2: ఏంది అక్క లట చూస్తున్నారు?
1: ఎవడే కొడితే దిమ్మ తిరిగిపోద్దో, మైండ్ బ్లాక్ అయ్యి వాడేరా పండుగాడంటే. ప్రతిదానికి ఒక రీజన్ ఉండాలంటావు ఏమో, నాకు అలా తెలిసిపోతుంటాయి అంతే.

0: రెయిన్బో 101.9.
1: ఇప్పుడు వినండి ఈ ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్డ్ కార్యక్రమం. రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొనేవారు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నవారు డాక్టర్ వీరన్న భూక్యా.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: నమస్కారం డాక్టర్ అర్చన గారు. రైతు ముంగిట్ల శాస్త్ర సాంకేతిక సేవల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలు, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ముందుగా మనకు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, అలాగే శాస్త్రీయ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది, అలాగే రైతులు వాతావరణ సమస్యలు అనేది కొత్తగా వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రస్తుత సమయంలో కూలీల కొరత కూడా రైతులు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటన్నిటి పరిస్థితుల్లో కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా రైతు విజ్ఞాన కేంద్రాలు మనకు రైతులకు కావలసిన సలహాలు అందించడంలో ఎలాంటి పాత్ర వహిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు?
7: నమస్కారం డాక్టర్ విశ్వదేశ గారు. మనకి ఈ రైతు మింగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో మన విజ్ఞాన కేంద్రాలు, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ ఎంతో సహకారాన్ని అందిస్తున్నాయి. ఇవి మనకి ప్రతి జిల్లాలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం కానీ లేకపోతే ఏదైనా ఒక రైతు విజ్ఞాన కేంద్రం కానీ మనకి ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనకి మొత్తం చూసుకుంటే మన తెలంగాణలో ఈ రైతు విజ్ఞాన కేంద్రాలు మనకి 23, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాలు 16 మనకి మొత్తం తెలంగాణ స్టేట్లో పనిచేయడం జరుగుతుంది. ఈ విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే రైతులకి మనకి ముఖ్యంగా మన యూనివర్సిటీలో, మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం మీద పరిశోధన జరుగుతుందో ఆ పరిశోధన అంశాలని రైతులకి ఏ విధంగా చేరవేర్చాలి, రైతు స్థాయిలో ఏ విధంగా పరీక్షించాలి, రైతులకి మనకి అవి ఏ విధంగా చేరుకోవాలనే దాని మీద ఈ విజ్ఞాన కేంద్రాలు అనేవి పనిచేస్తుంటాయి. ఏదైనా ఒక సాంకేతిక పరిజ్ఞానం అనుకుంటే మనకిప్పుడు మన యూనివర్సిటీలో ఏమేమి రకాలు ఉంటాయి వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది.
6: చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు అంటున్న దాని ప్రకారం జిల్లా స్థాయిలో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేదా రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ విజ్ఞాన భాండాగారాలుగా, రైతులకు శిక్షణ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని మీరు అంటున్నారు, అంతే కదండి?
7: అంతే అంతే.
6: అలాగే ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో కానీ చూసుకున్నట్టయితే ఎక్కువగా సన్న చిన్నకారు రైతులు ఉంటారు. అలాగే మనం చూసుకున్నట్టయితే వీళ్లకు 5 ఎకరాల కంటే తక్కువగానే వ్యవసాయం ఉంటుంది. వీళ్లకు కావలసిన పరిజ్ఞానాన్ని మనము కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మనము అందించడం జరుగుతుంది, అంతే కదండి?
7: అంతే. మనము ఏ విధంగా ఇస్తామంటే మెయిన్గా మనము శిక్షణ కార్యక్రమాలు, అందులో మనం రూరల్ యూత్ అంటాం, యువతకి ఉపాధి హామీ కల్పించాలి, వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్థాపించేటట్టు మనం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ఏంటంటే మనకి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం, కొత్త వంగడాలు కానీ, కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త సాంకేతికతలు ఏవేవైతే వచ్చాయో వ్యవసాయ రంగంలో వాటి గురించి మనము 10 రోజుల శిక్షణ కార్యక్రమాలు కానీ, 21 రోజుల శిక్షణ కార్యక్రమాలు కానీ రైతులకు ఇచ్చి వాటి గురించి వాళ్ళ పొలాల్లో కూడా మనం పరీక్షలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పొలంబడి కార్యక్రమాలు కానీ, ఇంకా మనం ఏదైనా అగ్రికల్చర్ సంబంధించిన యాప్స్ యూజ్ చేసి వాళ్ళకి లేటెస్ట్ కొత్త టెక్నాలజీస్ని ఇవ్వడం కానీ జరుగుతుంది. వ్యవసాయంలో ముఖ్యంగా మహిళల పాత్ర కూడా చాలా ఉంటుంది. మహిళల్లో మనకి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాము, మహిళా సంఘాలు, మహిళా సంఘాలను కూడా సంఘటిత పరిచి వాళ్ళని వ్యవసాయ రంగంలో ఏ విధంగా వాళ్ళని ముందడుగు వేయాలి, వాళ్ళని ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా రైతులను కూడా బలోపేతం చేయడానికి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలని, ఇటువంటివన్నింటినీ ఎట్లా బలపరచాలి, ఇవన్నీ బలపరచడం ద్వారా ఎటువంటి లాభాలు ఉంటాయి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీలు పొందొచ్చు, వీటన్నిటి గురించి కూడా మనము శిక్షణ కార్యక్రమాలు ఈ విజ్ఞాన కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మనకు జిల్లాలో 2 అనుబంధ శాఖలు ఉంటాయి. ఒకటి మన యూనివర్సిటీ నుంచి ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఉంటుంది డిపార్ట్మెంట్. ఈ రెండింటికి అనుబంధంగా మనము సమన్వయపరిచి కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. ఇంకా మనము ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ గురించి శిక్షణ ఇవ్వాలన్నా కూడా మనం వాటి గురించి రైతులకి చెప్పొచ్చు.
6: దీని అర్థం

0: మీరు అంటున్నది ఏంటంటే పరిశోధన స్థానంతో పాటుగా మనకు వ్యవసాయ శాఖలు లేదా అనుబంధ శాఖల ద్వారా కూడా మీరు మన వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందించే ఏర్పాటు మన ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు చేస్తున్నాయని మీరు అంటున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు రకరకాల పద్ధతులు వివరించడం జరిగింది, అంటే రైతులను ఎలా చేరుకుంటారు, ఎందుకంటే రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు జిల్లా స్థాయిలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క వాతావరణ పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క లేదా అక్కడ సామాజిక వనరులు కానీ చూసుకున్నట్టయితే మనకు అక్కడ రకరకాల మట్టి కూడా మారిపోతూ ఉంటుంది, జిల్లా సామాజిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ వేరుగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడి వాతావరణానికి తగిన పంటలను కానీ వంగడాలను కానీ ప్రోత్సహిస్తున్నారు, అంతే కదండి?
1: అంతే.
0: అలాగే మనం చూసుకున్నట్టయితే రకరకాల పద్ధతుల్లో రైతులతో ముఖాముఖిగా మాట్లాడడం కానీ లేదంటే రైతుల పరిశోధన క్షేత్ర స్థాయిలో రైతులతో పాటు ప్రదర్శనలు చేయడం కానీ, అలాగే పొలం బడి కార్యక్రమాల ద్వారా కానీ, అలాగే మనము గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేయడం కానీ, వ్యవసాయంలో అవసరమైన పరికరాలను కానీ ఇంకేదా బాగా ఉపయోగించుకోవాలి, అలాగే యాంత్రీకరణ, సో యాంత్రీకరణ ద్వారా కూడా ఎలా చేసుకోవాలి, లేకపోతే నాణ్యమైన విత్తనాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మహిళలు, ముఖ్యంగా వ్యవసాయంలో మహిళల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది కనుక వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఎలా తీర్చుకోవాలి, లేదా ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఏ విలువ జోడింపు లేదా వ్యవసాయ పదార్థాలతో పాటుగా వ్యవసాయమే కాకుండా విలువ జోడించి ఎలాగా అధిక మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఇలా ఈ పద్ధతులను ఉపయోగించి ఏ టెక్నాలజీని రైతులకు అందించడం జరిగింది కొంత వివరించగలుగుతారా?
1: ముందుగా మనం ఏ టెక్నాలజీస్ రైతులకి చేరాయనే దానికన్నా ముందుగా ఒక పాట విందాము.

0: ముఖ్యంగా మనకు టెక్నాలజీస్ చెప్పుకుంటే ముఖ్యంగా వరిలో మన రాష్ట్రంలో వరి విస్తీర్ణం చాలా ఉంది. వరికి కూలీల కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ కూలీల కొరతను అధిగమించడానికి మన తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఈ శాస్త్రీయ సాంకేతిక విజ్ఞాన సేవలో భాగంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాల నుండి కానీ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి కానీ మనకి నాటు వేసే పద్ధతి, అంటే మనకి డైరెక్ట్ సీడింగ్ అంటాము, వెదజల్లే పద్ధతి కానీ లేకపోతే డ్రమ్ సీడర్ ద్వారా వేసుకోవడం కానీ లేకపోతే వరి నాటే యంత్రాల గురించి కానీ రైతులకి పెద్ద మొత్తంలో వాళ్ళ పొలాలలో శిక్షణ ఇచ్చి వేయించడం జరిగింది. సో ఈ విధంగా చేయడం వల్ల కూలీల కొరత తగ్గింది, రైతుకి ఒక ఎకరానికి 7,000 రూపాయల ఖర్చు కూడా తగ్గింది. ఈ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికి మన దగ్గర ఇప్పుడు వరి అనేది చాలా వరకు మొత్తం ఏరియాలో పోల్చుకుంటే ఒక 40% 50% రైతు సోదరులందరూ నాటు వేసే యంత్రాల ద్వారా కానీ వెదజల్లడం కానీ డ్రమ్ సీడర్తో కానీ చేయడం జరుగుతుంది. ఇది మన యొక్క సక్సెస్ గానే చెప్పుకోవచ్చు కృషి విజ్ఞాన కేంద్రాలది.
1: కూలీల కొరత సమస్యను అధిగమించడానికి మన ఒక శాస్త్రీయ పద్ధతిని మన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు అందించడం జరిగింది అంటున్నారు.
0: మనకి ఇప్పుడు పత్తిలో కూడా ఉంది, మనకి వరంగల్ లో మనకి పత్తి ఏరియా ఎక్కువగా ఉంటుంది, మీరు కూడా చూసే ఉంటారు పత్తి గురించి అక్కడ మనకి ఏమేమి జరిగింటాయి అక్కడ పత్తి అక్కడ కృషి విజ్ఞాన కేంద్రాల్లో. ముఖ్యంగా
1: మనకు ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే పత్తిలో మనకు గులాబీ రంగు పురుగు అనేది అధికంగా రావడం జరుగుతుంది. ఈ సమస్యను గమనించి శాస్త్రీయంగా మనకు అధిక సాంద్రత పద్ధతి ద్వారా మనకు తక్కువ కాలంలో ఎక్కువ పంట వచ్చే విధంగా మనకు శాస్త్రవేత్తలు ఒక పరిజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. దాని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా

0: క్షేత్రస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు చేయడం జరిగింది. అంటే అలాగే మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వాళ్ళ సహాయం తీసుకొని రైతులకు విస్తృతంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము శిక్షణ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా పత్తి పంటలో మనకు ఒకే పంటలో ఎక్కువ మొక్కలు పెట్టేసుకొని తక్కువ కాలంలో దిగుబడి తీసుకొని అలాగే మనకు ఎప్పుడైతే గులాబీ రంగు పురుగు అధికంగా వస్తుందో అప్పుడు పంటను తీసేసి ఇంకో పంటకు వెళ్ళడానికి అనుకూలంగా ఈ అధిక సాంద్రత పద్ధతిని మనం తీసుకురావడం జరిగింది. ఈ పద్ధతి కూడా చాలా పత్తి వేస్తున్న గరప నీళ్ళలో కావచ్చు లేదా అంటే ఎర్ర నీళ్ళలో కావచ్చు చాలా చక్కగా దిగుబడులను మనం సాధించడం జరిగింది. ఈ విధానాన్ని కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాలు ఎంతో చక్కగా రైతులకు తీసుకువెళ్ళడం జరిగింది.
1: అంటే మనకి వరిలో కానీ పత్తిలో కానీ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లడంలో ఇవి చాలా వరకు ముందున్నాయి. ఇప్పుడు మనకి వరి పత్తే కాకుండా మనకి మిగతా పంటలతో పోలిస్తే అంటే అపరాలు అంటాం పప్పుధాన్యాలు కానీ నూనె గింజల్లో కానీ మనకి ఏదైనా పురోగతి ఉందని అనుకుంటున్నా.

0: మనకి వరిలో కానీ పత్తిలో కానీ శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకెళ్లడంలో ఇవి చాలా వరకు ముందున్నాయి. ఇప్పుడు మనకి వరి పత్తే కాకుండా మనకి మిగతా పంటలతో పోలిస్తే అంటే అపరాలు అంటాం, పప్పుధాన్యాలు కానీ నూనె గింజల్లో కానీ మనకి ఏదైనా పురోగతి ఉందని అనుకుంటున్నా. పప్పుధాన్యాల్లో అయితే మనకి చాలా వరకు ఇంతకుముందు వరి విస్తీర్ణము పత్తి విస్తీర్ణమే ఎక్కువగా ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. పప్పుధాన్యాల విస్తీర్ణం పెంచడంలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడంలో కూడా మన విజ్ఞాన కేంద్రాలు చాలా వరకు ముందున్నాయి. ఇప్పుడు పప్పుధాన్యాల విస్తీర్ణంలో మనకి పోల్చుకుంటే మనకి ఇప్పుడు జోన్స్ ఉన్నాయి, సదరన్ తెలంగాణ జోన్, సెంట్రల్ తెలంగాణ జోన్, నార్థన్ తెలంగాణ జోన్. ముఖ్యంగా మనకి సెంట్రల్ తెలంగాణ జోన్లో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి సదరన్ తెలంగాణ జోన్లో చాలా తక్కువ ఉంది. ఈ మనకి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఏదైనా మనకి పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగిందని అనుకోవచ్చు కదా మనం.
1: చాలా చక్కగా చెప్పారండి. పప్పు ధాన్యాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మన తాండూరు ప్రాంతాల్లో పప్పు దినుసులను ముఖ్యంగా కందులను చాలా చక్కగా పండిస్తారు. అలాగే మనకు ఖమ్మం, కొత్తగూడెం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాల్లో మనకు పెసర, మినుమ చాలా చక్కగా రైతులు పండించడం జరుగుతుంది. ఈ పప్పు ధాన్యాల్లో ముఖ్యంగా మన ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు చేసిన మంచి ప్రయత్నం ఏంటంటే మనకు కందిలో మనకు ఎండు తెగులు అనేది మనకు తీవ్రమైన సమస్య. ఈ సమస్యను అధిగమించడానికి ఈ ఎండు తెగులను తట్టుకునే రకాలను మనకు పరిశోధన స్థానంలో వాళ్ళు చాలా చక్కని రకాలు ఇవ్వడం జరిగింది. ఈ రకాలు ముఖ్యంగా పంటకాలంలో ఎండు తెగులు బారిన పడకుండా చాలా సమర్థవంతమైన దిగుబడి తీస్తూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని రైతుల్లోకి చాలా పెద్ద ఎత్తున తీసుకుపోవడం జరిగింది. ఉదాహరణకు WRG 97, అలాగే WRG 93, తర్వాత WRG 255, ఇలాంటి కంది రకాలు కానీ చాలా చక్కగా రైతుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అలాగే వీటి విత్తనోత్పత్తి కూడా రైతుల్లో చక్కగా బైబ్యాక్ పద్ధతి ద్వారా చేయించడం జరిగింది. అలాగే మనం పెసర మినుములో చూసుకున్నట్టయితే మనకు మదిర రంగాలు అంటే MBG 1080, తర్వాత
0: పెసర WGG 42,
1: తర్వాత పెసర చూసుకున్నట్టయితే WGG 385,
0: మినుములో PU 31,
1: ఇలాంటి రకాలు ముఖ్యంగా
0: ఎల్లో మొజాయిక్ వైరస్
1: అనేది తీవ్రమైన సమస్య. సో మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడుకున్నామో పెసర మినుములో వైరస్ ని చాలా చక్కగా తట్టుకొని మనకు చాలా దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకాలను కూడా రైతుల్లోకి విజయవంతంగా మన కృషి విజ్ఞాన కేంద్రాలు తీసుకుపోవడం జరిగింది.
0: అంటే మనకి ముఖ్యంగా పప్పు ధాన్యాల్లో ఈ కందిలో ఎండు తెగులు కానీ మినుము పెసర్లలో మొజాయిక్ తెగులను తట్టుకునే రకాలని రైతులకు అందించి వాళ్ళ ద్వారానే విత్తనోత్పత్తి కూడా చేసి మనకి విత్తన విస్తీర్ణము మనకు పెంచడం అనేది మనకి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా చేయించడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే మనకి ఉమ్మడి మహబూబ్ నగర్లో మినుము కానీ పెసర విస్తీర్ణం కానీ చాలా తక్కువ ఉండేది. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా మినుము అనేది చాలా విస్తీర్ణం పెరిగిపోయింది. అది ఒక మన కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారానే జరిగిందని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి వరి, పత్తి, పప్పు ధాన్యాలే కాకుండా నూనె గింజల్లో మనం ఏదైనా పురోగతి సాధించామా? నూనె గింజల్లో మనం ఏదైనా ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం కానీ లేకపోతే ఏదైనా ప్రాసెసింగ్ వాల్యూ అడిషన్ కానీ ఇటువంటివి మన దగ్గర మన ఎగ్జాంపుల్స్గా ఉన్నాయా?
1: మంచి విషయం అండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మన దగ్గర నూనె గింజల చూసుకున్నట్టు కొరత ఉంది. రైతులు కూడా పండించే పంటలను క్రమంగా తగ్గించడం జరిగింది. సో ఇట్లాంటి సమయాల్లో మనకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నువ్వులు కానీ సన్ఫ్లవర్ కానీ లేదంటే ప్రొద్దుతిరుగుడు,
0: కుసుమాలు
1: కానీ తర్వాత పల్లికాయ వీటిని ప్రోత్సహించడం జరుగుతుంది. వీటిలో అధునాతన రకాలను, వంగడాలను తీసుకురావడం జరిగింది. అలాగే తక్కువ కాలంలో ఎక్కువ పంట తీసుకొచ్చే విధానాలను కూడా అంటే అంతర పంటగా కానీ లేదంటే తక్కువ సమయంలో ముఖ్యంగా నువ్వులను చూసుకున్నట్టయితే ప్రోత్సహించడం జరిగింది. ఇలాంటి పంటలను ప్రోత్సహించడంలో కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా చక్కగా పనిచేస్తాయి.
0: ముఖ్యంగా అంటే మనకి పాలెంలో గ్రౌండ్నట్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రైతు సోదరులకి మనం ఆయిల్ కూడా ప్రాసెస్ చేసి అమ్ముతున్నాం. అదేవిధంగా తాండూరులో కూడా మనకి కుసుమ నూనె, ఇప్పుడు బయట మనకి మార్కెట్లో దొరికే నూనెలన్నీ కల్తీగా ఉంటున్నాయి. మన యూనివర్సిటీ బ్రాండ్ పేరుతో మనము కుసుమ నూనె కానీ పల్లి నూనె కానీ రైతులకి మన దగ్గర పండించిన విత్తనాలతోటే మనం నూనె చేసి అమ్మడం జరుగుతుంది.
1: అంటే మీ ఉద్దేశం విలువ జోడింపులో కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చాలా చక్కని ఉదాహరణలు ఉన్నాయని మీరు చెప్తున్నాం.
0: రైతు సోదరులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పండించిన కుసుమ గానీ పల్లి గానీ తీసుకొచ్చి మనకి కృషి విజ్ఞాన కేంద్రంలో ఇస్తే మనం ఆ నూనెను కూడా మనం వాళ్ళకి చేసి ఇవ్వచ్చు.
1: గ్రామీణ యువత కూడా దీంట్లో
0: శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ మిల్లింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటే కూడా. ఇప్పుడు మనం ఒక పాట విందాము.

0: ఇప్పుడు మరి కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, ఇప్పుడు రైతు విజ్ఞాన కేంద్రాలు అన్నాం. ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రంలో మనకి ఎవరెవరు ఉంటారు, సైంటిస్టులు? ఇప్పుడు మనకి అనుబంధ శాఖలు అన్నాము, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఉద్యాన శాఖ, పశు సంవర్ధన శాఖ, ఇంకా మనకి హోమ్ సైన్స్. ఈ అనుబంధ శాఖలు అన్నీ ప్రతి ఒక్కరూ మనకి ఈ శిక్షణ కార్యక్రమాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఇంకా పశు సంవర్ధన శాఖ నుంచి కానీ, ఉద్యాన శాఖ నుంచి కానీ రైతులకి మనం ఏ విధంగా ఇస్తున్నాం శిక్షణలు?
1: చక్కగా చెప్పారండి. ముఖ్యంగా మనకు వ్యవసాయమే కాకుండా వ్యవసాయం, ఉద్యానం, తర్వాత పశు సంవర్ధక శాఖకు సంబంధించి, తర్వాత అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు శాస్త్రవేత్తలు ఉంటారు. ఉదాహరణకు ఉద్యాన శాఖ నుంచి తీసుకున్నట్టయితే, మనకు ఈ ప్రస్తుత సమయంలో తెలంగాణలో ఆయిల్ పామ్ని ప్రభుత్వం కూడా, రైతులు కూడా ఎంత చక్కగా ఆదరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్లో చూసుకున్నట్టయితే దీని విస్తీర్ణాన్ని కూడా పెంచడంలో కృషి విజ్ఞాన కేంద్రంలో చాలా చక్కగా పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ఆయిల్ పామ్ అనేది కొత్త పంట కాబట్టి వాటిని పండించడంలో రైతులు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు చాలా చక్కని శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఇంకొక పంట, ఉద్యాన పంట తీసుకున్నట్టయితే మామిడి. సో మామిడిలో సంవత్సరం పొడుగునా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, అంటే మంచి దిగుబడి రావాలి అంటే, తర్వాత దాంట్లో ఎన్ని రకాలు, దాని వంగడాలను, తర్వాత దాని మంచి అంట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా నాటాలి, తర్వాత పూత కాత వచ్చే సమయంలో వాటికి వచ్చే రకరకాల తెగుళ్లకు ఏ మందులు కొట్టాలి అని కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతి పంటకాలంలో తోటలను పరిశోధించి వెళ్ళి వాటికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందిస్తూ ఉన్నారు.
0: ఓకే, ఇప్పుడు అంటే హార్టికల్చరే కాకుండా ఇప్పుడు మనకి ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మన విజ్ఞాన కేంద్రాలు రైతు సోదరులకి ఎటువంటి మెసేజెస్ని, అలర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది? ముఖ్యంగా మనకి ఈ మధ్య ఎల్నినో ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితులలో మన పాత్ర ఎంతవరకు రైతులకి చేరింది, మన వల్ల వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్స్ పొందాయనుకుంటున్నాం?
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మనకు ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా కిసాన్ సారథి అనే ఒక మెసేజింగ్ సర్వీసింగ్ ద్వారా రైతులకు కూడా ప్రతి వారానికి 2 నుంచి 3 వరకు మెసేజెస్, అంటే వాతావరణ ఆధారిత సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే మొబైల్ యాప్లోనే కాకుండా మనకు లోకల్లా, అంటే మన జిల్లాలో ఉన్న న్యూస్ పేపర్ల ద్వారా కావచ్చు, రేడియోల ద్వారా కావచ్చు, అలాగే టీవీల ద్వారా కావచ్చు, ప్రతి 2 నుంచి 3 రోజుల్లో ఎలా వాతావరణం ఉండబోతుంది, దానికి కావలసిన ఎలాంటి చర్యలు రైతులు చేపడితే మంచిది అనే విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు. దాంట్లో భాగంగా ప్రస్తుత సమయంలో మనకు తక్కువ వర్షపాతం నమోదు అవ్వడానికి కారణమైన ఎల్నినోని కూడా ముందుగానే మన రైతులకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా మనం చెప్పడం జరిగింది.

0: ద్వారా మనకు వరి ఈ సంవత్సరం నేను చూసుకున్నట్టయితే వరిని కొంతగా రైతులు తగ్గించి వేరే పంటలు అంటే తక్కువ వర్షాలతో పండే పంటలకు వైపు కూడా మన రైతులు మళ్ళడం జరిగింది.
1: దానిలో భాగంగానే మనం ఈ మధ్యలో మనం రైతులకి విత్తనాల పంపిణీ కూడా రైతు వేదికల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటారు, తక్కువ కాల పరిమితి రకాలైన కంది కానీ, పెసర కానీ, మినుము కానీ, లేకపోతే ఏమైనా చిరుధాన్యాలు వేసుకోమని కానీ, సజ్జ కానీ, ఆముదం కానీ, ఇటువంటి రకాలను కూడా మనం వేసుకోమని సూచించడం జరిగింది ఈ మధ్య కాలంలో వచ్చిన ఎల్లైన ప్రభావం వల్ల. సో ఈ విధంగా మనకి శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడంలో ఇవి చాలా వరకు అయితే తోడ్పడుతున్నాయి. ఇవే కాకుండా మనం ఇంకేమైతేనా యూనివర్సిటీకి సంబంధించిన రకాలని పెంచామా మన రాష్ట్రంలో యూనివర్సిటీ రకాలు మనం తెలంగాణ సోనా చెప్పుకుంటాం.
0: చక్కగా చెప్పారండి. ముఖ్యంగా అంటే ఇప్పుడు రకరకాల అంటే రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో రకరకాల పంటల్లో రకరకాల టెక్నాలజీలను మనకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులను చేర్చడంలో చాలా చక్కగా పనిచేశాము. అలాగే ఒంటరిగా పనిచేయడమే కాకుండా మనకు వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అలాగే పశుసంవర్ధక శాఖతో కూడా కలిసి రకరకాల కార్యక్రమాల్లో రైతులను జాగృత పరచడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే మనకు యాంత్రీకరణలో కూడా రైతులకు ఉదాహరణకు ప్రస్తుతానికి రైతులు మందు పిచికారీ చేయాలంటే కూడా డ్రోన్లను వాడుతున్నారు. దీంట్లో కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అలాగే ఇంకొకటి నాణ్యమైన విత్తనం, నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించే కార్యక్రమంలో మనకు కృషి విజ్ఞాన కేంద్రాలు అలాగే మనకు గ్రామీణ వ్యవస్థలో ఉన్న సహకార సంఘాలను కూడా వాడుకొని వాటి ద్వారా కూడా విత్తనాన్ని ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మనకు రైతులకు మంచి అధిక దిగుబడి ఇచ్చే రకాలను మనకు ఫౌండేషన్ విత్తనాన్ని మనకు పిఏసిఎస్లకు అందించేసి ద్వారా మనకు నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించి దాన్నే తక్కువ రేటుకి రైతులకు అందించే ఉపాయం చేస్తున్నారు. దీని ద్వారా కూడా రైతులకు చాలా చక్కని లాభాలు జరగడం జరుగుతుంది.
1: మన కృషి విజ్ఞాన కేంద్రాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ సహకార సంఘాలు ప్యాక్స్ అంటారు, ప్యాక్స్ వాళ్ళతో విత్తనోత్పత్తి చేపించి రైతులకి విత్తన కొరత లేకుండా ఖరీఫ్ లో కానీ రబీలో కానీ చూస్తున్నాం. అదేవిధంగా ఈ నాణ్యమైన విత్తనాన్ని మన యూనివర్సిటీలో కూడా కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయించి ప్రతి సంవత్సరం అమ్మడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కూడా విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని నూతనంగా మన కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతు విజ్ఞాన కేంద్రాలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటే నాణ్యమైన విత్తనం ప్రతి రైతుకు అందాలంటే మనము ఒక యూనివర్సిటీ ద్వారానే సాధ్యం కాదు. ఎందుకంటే మనకి విస్తీర్ణం అనేది చాలా ఉంది. మనకి ఇప్పుడు కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ పరిశోధన కేంద్రాల్లో ఉన్న విస్తీర్ణం చాలా తక్కువ. అంత విస్తీర్ణంలో అంత మంది రైతులకి మనం నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయలేము.
0: అలాగే రైతులు కూడా ప్రైవేట్ వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది.
1: దానికోసమని ఈ విధమైన స్టెప్ తీసుకోవడం జరిగింది.
0: అలాగే మన కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా సేంద్రీయ వ్యవసాయంలో గానీ సహజ వ్యవసాయంలో కూడా అలాగే పురుగు మందులను తగ్గించి రైతుల యొక్క
1: నాణ్యమైన ఆహారాన్ని
0: అందించడంలో కూడా చాలా చక్కని పాత్ర పోషిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు భారతదేశంలో సన్న చిన్నకారు రైతులను ఎఫ్పిఓల ద్వారా కూడా సంఘటిత పరుస్తున్నారని కూడా అర్థమవుతుంది. దాంట్లో కృషి విజ్ఞాన కేంద్ర పాత్ర ఎంత?
1: మనకి రైతు ఉత్పత్తిదారుల సంఘాలని సంఘటిత పరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకిప్పుడు సింగిల్ ఫార్మర్ అంటాం, సన్నకారు రైతు, ఒక రైతు తనకేదైనా కావాలంటే తను ఒక్కడు వెళ్ళి గట్టిగా ఏది అడగలేడు. ఒక సంఘటితంగా వెళ్తే వాళ్ళకి ఏదైనా పరికరం కొనాలన్నా, ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ పెట్టుకోవాలన్నా, ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలన్నా వాళ్ళకి ఒక సంఘటిత శక్తి ఉంటుంది. కాబట్టి బ్యాంక్స్ నుంచి లోన్స్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వడం కానీ అనేది ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం వాళ్ళని ఆ వైపు ప్రోత్సాహపరచడం వల్ల వాళ్ళకి కావలసిన వనరులు అనేవి, వసతులు అనేవి, టైంకి అనేవి గవర్నమెంట్ నుంచి అందడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాలు కానీ రైతులకి ఎంతో సహాయాన్ని, ఎంతో సేవలని అందిస్తున్నాయి. మీరు చాలా చక్కటి విషయాన్ని రైతు సోదరులందరికీ చెప్పారు. ధన్యవాదాలు విశ్వతేజ్ సార్ గారు.
0: మీరు కూడా చాలా చక్కగా వివరించారండి. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

స్టూడియోలో టైం 8 గంటలు అవుతుంది. ఫార్మ్ టు సిటీ కిసాన్ వాణి స్పాన్సర్ కార్యక్రమం విన్నారు. రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సేవలో కృషి విజ్ఞాన కేంద్రాలు పాల్గొనేవారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జోగులాంబ గద్వాల్ శాస్త్రవేత్త డాక్టర్ పి అర్చన, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ములుగు శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ, అండ్ నిర్వహణ డాక్టర్ వీరన్న పోక్యా.

ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಬೀರ್ ವಿಂಟುನಾರು ಸ್ಟೇಷನ್ ಆಫ್ ದಿ ನೇಷನ್, ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೇನ್ಬೋ 101.9 ವಿತ್ ಮೀ ಯುವರ್ ಫ್ರೆಂಡ್ ಯಲ್ಲೇಶ್. మనం ఉన్నాం తెలంగాణ కార్యక్రమంలో. మరి ఈరోజు మనం తెలంగాణలో మాట్లాడుకోబోయే విశేషాలు ఏంటంటే తొట్టెల బోనం. ఏమిటి తొట్టెల బోనం? సో మీలో ఎవరికైనా తెలుసా? మీరు ఆ సెలబ్రేషన్స్ చేశారా? తెలిస్తే నాకు 04023234822కి వాట్సాప్ చేయండి. మరి తొట్టెల బోనం ఎందుకు చేస్తారు? దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు, తమ కుటుంబం చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారికి ఈ తొట్టెలను కానుగ్గా సమర్పిస్తామని చెప్తూ ఉంటారు. మరి ఈ తొట్టెల బోనంలో ప్రత్యేకత ఏమిటనే విషయాన్ని నేను మరిన్ని విశేషాలు చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಮಾಟೈನಾ
2: ಪಾಟೈನಾ
3: ಏದೋ ಏದೋ ಉಂಡಿ ಗುಂಡೆಲೋ ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ చేతల్లు
1: ఏ చోటైన
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 తెలంగాణ కార్యక్రమంలో మనం ఉన్నాం. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్లో బోనాల పండగ ఐక్యతకు వేడుకలకు ప్రతీక. ఈ పండగలో యావత్ అందరూ కూడా కలిసి అమ్మవారిని ప్రార్థనలతో నైవేద్యాలతో పూజిస్తుంది. ఈ పండుగలో అత్యంత ఆదరణ పొందిన సంప్రదాయాల్లో ఒకటి తొట్టెల అలంకరణ కళ. మరి 200 సంవత్సరాలకు పైగా ఈ యొక్క అలంకరణ అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంటూ ఉంటుంది. మరి వెదురు పుల్లలు, రంగురంగుల ఆకర్షణీయంగా కాగితాలు, అట్టలు, పూలతో వాటిని చిన్న గోపురం లేదా రథాల ఆకారంలో ఎంతో కళాత్మకంగా తయారు చేస్తారు. దీనినే తొట్టెల భవనం. ఇది తెలంగాణలో ప్రసిద్ధి పండుగల్లో చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. మరి ఈ సాంప్రదాయం గురించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్

0: హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్. అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: Yes, don't miss it.
2: Stay tuned, stay bright.
3: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
4: FM Rainbow 101.9.
5: ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుని ఎల్లేష్ ఇక్కడే ఉన్నాను. మనం మాట్లాడుకుంటున్నాం తొట్టెల బోనం గురించి. బోనాల్లో చాలా రకాలు ఉన్నాయి. మరి బోనాలు సమర్పించే విధానం, ప్రాంతం బట్టి, ఆచారాన్ని బట్టి కొన్ని కొన్ని రకాలు ఉన్నాయన్నమాట. మరి బోనంలో చాలా రకాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి ఆల్రెడీ. మరి అందులో అయితే మనం తొట్టెల బోనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు, రైట్? మరి వాటిని ఎలా తయారు చేస్తారంటే, సన్నని వెదురు బద్దలను వంచి వాటికి రంగుల కాగితాలను, జిగేలు అనిపించే తలుక్కులతో, పూలతో అలంకరించి బహుళ అంతస్తుల గోపురంలో అందంగా తయారు చేస్తారు. కొంతమంది వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి చిన్న తొట్టెలు, వారి వారి మొక్కులను బట్టి 10 అడుగులు, అంతకంటే ఎత్తైన బహుళ అంతస్తుల తొట్టెలను ప్రత్యేకంగా తయారు చేస్తారు, రైట్? మరి దీని ద్వారా అమ్మవారికి సమర్పించి, కానుకలుగా సమర్పించి వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటారు. మరి బోనంలో చాలా రకాలైనవి ఉన్నాయి. మనందరికీ బాగా తెలిసినటువంటి బోనం మట్టి బోనం. ఇది సాధారణ బోనం. పవిత్రమైన మట్టి కుండల్లో పాలు, బెల్లం, బియ్యంతో వండిన ప్రసాదాన్ని ఉంచి సమర్పిస్తారు. ఇది ప్రాచీనమైనటువంటి పద్ధతి. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఇత్తడి లేదా రాగి బోనాలు. ప్రస్తుత కాలంలో మట్టి కుండలతో పాటు ఇత్తడి లేదా రాగి పాత్రలతో కూడా అలంకరించి చక్కగా బోనంగా తీసుకెళ్తూ ఉంటారు. మరికొంతమంది ఆర్థికంగా స్థిరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు బంగారు బోనాన్ని అందిస్తుంటారు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా ఆలయాల్లో ప్రభుత్వం విఐపీల తరఫున అత్యంత నిష్ఠతో సమర్పించే బంగారు పాత్రల్లో బోనాన్ని సిద్ధంగా చేసి అమ్మవారికి నివేదిస్తుంటారు. మరి తొట్టెలు ఊరేగింపు అని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సాకబోనం అని ఒకటి ఉంది. మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు, దీనికి గల మూల కారణాలేంటి అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. అది 1913 సమయంలో వచ్చినటువంటి ఒక విషయం. 2 సూపర్ హిట్ సాంగ్స్ తర్వాత నేను చెప్తాను. మీరు వింటున్నండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను. మరి 9 నుంచి 9:30 వరకు కూడా రిమ్జిమ్ హైదరాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం.

0: பாட்டே பலிக்கின்றவ தோடை புலக்கின்றவ
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.
4: FM Rainbow 101.9.
5: హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాపించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సైనిక బెటాలియన్లో ఉన్న లస్కర్ సికింద్రాబాద్ వాసులు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని హైదరాబాద్ను ఈ మహమ్మారి నుంచి కాపాడితే అమ్మా మీకు ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. ఆశ్చర్యకరంగా వ్యాధి అదుపులోకి రావడంతో ఆషాఢ మాసంలో సికింద్రాబాద్లోని అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బోనాల సమర్పణ ప్రారంభించారు. నాటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది, అద్వితీయంగా కన్నుల పండుగగా. మరి ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి అంటే భూలోకానికి వస్తుందని గట్టిగా నమ్ముతారు. తమ ఇంటికి వచ్చిన కుమార్తెను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఆమెకి ఇష్టమైనటువంటి పిండి వంటలు పాయసాన్ని బోనంగా సమర్పించి ఆరాధిస్తారు. మరి ఈ బోనాల పండుగ వెనుక ఇంతటి చారిత్రక పౌరాణిక కారణాలున్నాయి. మరి మహిళలు ఈ బోనం కొండను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుకి వెళ్ళి అమ్మవారిని ఆలయంలో దర్శించుకొని ఈ బోనాలు

నుంచి తమ యొక్క మొక్కులు తీరినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా ఈ బోనాలను సమర్పిస్తారు. మరి కుండకు బయటవైపు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులు కడతారు. కుండపైన చిన్న దీపం ప్రమిదను వెలిగిస్తారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. మరి తెలంగాణ బోనం ఎంతో ప్రాముఖ్యత చెందింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా ఏ మూలన ఉన్నా కూడా ఈ బోనం కార్యక్రమాన్ని అద్వితీయంగా చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రైట్. మరి మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్. మరి స్టూడియోలో టైం 8:49:29 అయింది ఎగ్జాక్ట్గా. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాడు మీ స్నేహితుడు. మరి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పాట నేను ప్లే చేస్తాను. మరి ఈ పాట ఏ సినిమాలో ఉంది, మరి ఈ పాటను ఎవరు పాడారు అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయండి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల మన వెంట ఉంటే ఎంత బాగుంటుందా. మరి పాటను పాడింది ఎవరు అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్. ఇందులో వచ్చే శ్రావ్యమైనటువంటి పాటలు, మృదు మధురమైనటువంటి మాటలు

FM Rainbow 101.9. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 8:56, ఎగ్జాక్ట్ గా. ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా వింటున్నటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. మరి బోనాలు కేవలం ఒక పూజ మాత్రమే కాదు, ప్రకృతిని మాతృశక్తిని ఆరాధించే ఒక గొప్ప పండుగ. సమాజంలోని ప్రజలందరూ కూడా ఒకటై ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని జగన్మాతను వేడుకునే తెలంగాణ విశిష్ట సంస్కృతికి బోనాలు ప్రతీక. ఫెంటాస్టిక్. మరి ఇందులో ప్రత్యేకమైనటువంటి ఇంకోటి ఉంది. బోనాల ఉత్సవంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏంటంటే పలహారాల బండ్లు, రంగురంగుల విద్యుత్ దీపాలు, అలంకరణలతో పలహారాల బండ్లను ఊరేగింపుగా అమ్మవారికి తీసుకెళ్తారు. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమ్మవారి సోదరుడు ఎవరండి, ఆయనే పోతురాజు. ఆయన వేషధారణ, డప్పు చప్పళ్లకు అనుగుణంగా చేసే నృత్యం, తాళ్లతో కొట్టుకునే విన్యాసాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి. రైట్, మరి మీరు వింటున్నారు తెలంగాణ అనే కార్యక్రమం. ఇది స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. 9:00 to 9:30 వరకు మీరు వింటారు రిమ్జిమ్ హైదరాబాద్. ఉట్టి మీద కోడు, ఉప్పు చేపతోడు.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:05 అయింది. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి రేడియో ఛానల్ని వినాలనుకునే వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ద్వారా మీరు మన ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ అని టైప్ చేయగానే సెర్చ్ బార్లో కనిపిస్తుంది. అందులో ప్లే బటన్ క్లిక్ చేయగానే మీకు మృదు మధురమైనటువంటి పాటలు మాటలు వినిపిస్తాయి. ఫెంటాస్టిక్ కదా. రైట్, మరి రిమ్జిమి హైదరాబాద్లో మనం మాట్లాడుకోబోతున్నాం. వర్షాకాలంలో మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ మనకి ఏదైతే ఇష్టమైనటువంటి డ్రెస్ ఉంటుందో, బాగా అది స్వెటర్ అవ్వచ్చు లేదా ఇష్టమైనటువంటి ఏదైనా డ్రెస్ ఉంటుంది, అది ఎక్కువగా వేసుకుంటాం. కానీ సీజన్కి తగ్గట్టుగా మనం డ్రెస్సింగ్ వేసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం వేసుకున్నటువంటి బట్టల సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా లైట్ వెయిట్ ఉండేవి ఆర్ సింథటిక్ లేదా నైలాన్ బట్టల్ని బాగా వాడాలి. అలాగే ఈ సందర్భంలో అంటే ఈ సీజన్ మాన్సూన్ సీజన్లో మనకి బట్టలు తొందరగా ఆరవు కాబట్టి వాటిని ఫ్యాన్ కింద కానీ లేదా ఇండోర్ స్టాండ్స్ పైన ఆరబెట్టాలి. దానివల్ల బట్టలు తొందరగా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. మరి దుర్వాసన లేకుండా మనం ఏం చేయాలంటే అందులో కొద్ది వెనిగర్ లేదా నిమ్మరసం కలపాలి. లేదన్నట్లయితే అది ఇంకా వెట్టగా ఉండి మరి పిల్లలకి యూనిఫామ్ తొందరగా ఇవ్వాలని చెప్పి లైట్గా ఆరింది కదా పర్వాలేదులే అది వాడు ఆడుకుంటే ఆరిపోతుంది అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. కానీ వెట్టు ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా ఇచ్చింగ్ ఆ తర్వాత మనం డాక్టర్ గారిని సంప్రదించే అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం బాగా థిక్గా ఉండే జీన్స్ కానీ బరువుగా ఉండే కాటన్స్ కానీ వేసుకోవద్దు. అవి త్వరగా ఆరవు అన్నమాట. కొద్దిగా లైట్ వెయిట్ ఉండే టీషర్ట్స్ కానీ లైట్ వెయిట్ ఉండే కాటన్స్ కానీ లినిన్ కాటన్స్ కానీ వేసుకున్నట్లయితే చాలా చక్కగా హ్యాపీగా అది వాడిన తర్వాత అంటే వాష్ చేసిన తర్వాత డ్రై అవుతాయి, చక్కగా వేసుకోవచ్చు. అలాగే మోకాల వరకు ఉండే చిన్న దుస్తులు కొంతమంది వేసుకున్నట్లయితే తొందరగా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో 90% ఆరిన తర్వాత మాత్రమే ఐరన్ చేస్తే బాగుంటుంది. ఆ వేడికి మిగిలిన తేమ కూడా ఆవిరైపోవడమే కాదు, మరి అందులో ఉండే దుర్వాసన కలిగించే సూక్ష్మ క్రిములు కూడా పోతాయి. తడిగా ఉన్న జీన్స్ కానీ జర్కిన్స్ కానీ ఉన్ని దుస్తులు కానీ టవల్పై ఉంచి బలంగా పట్టుకోవాలి. దీంతో వాటి తడిని ఆ టవల్ బాగా డ్రై చేసుకుంటుంది. ఆ తర్వాత ఆరబెడితే తొందరగా ఆరిపోతాయి అన్నమాట. సో ఈ విషయాలన్నీ కొంతమందికి తెలుసు, తెలిసినా కూడా మనం పాటించం. రైట్. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ఉంది, మరి ఆ సాంగ్ తర్వాత నేను క్యూఅప్ చేస్తున్నాను. ఆ పాటలన్నీ వింటే మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. సో రెండు సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. ఒకటి షాహుల్ హమీద్ అండ్ స్వర్ణలత మాల్గడి శుభ పాడినటువంటి ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్. ఆ తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రజనీకాంత్ గారి కోసం రాకింగ్ చేసిన ఒక సాంగ్ ఉంది. ఈ రెండు సాంగ్స్ మీకు ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ చెప్పేసి మీ అందరికీ టాటా బై బై సీయో చెప్పేస్తాను. 1 2 3 4 స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఇది. ఇందులో వచ్చే మాటలు పాటలు మన మనసును దోచుకుంటాయి. మరి నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను. ముదినేపల్లి మడిచేల్లో ఏం జరుగుతుంది అక్కడ?

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. రైట్ మరి, స్టూడియోలో టైం 9:16:32 అయింది. మీ అందరికీ టాటా బై బై సియూ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. నెక్స్ట్ ఆర్జే నైరంగ్ మజూర్ బై రెడీగా ఉన్నారు మీకోసం సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేయడం కోసం. రైట్ మరి, వచ్చే వారం మరిన్ని పాటలతో మాటలతో మీ ముందుకు వస్తాడు మీ స్నేహితుడు ఎల్లేష్. అంతవరకు గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. మళ్ళీ రేపు మార్నింగ్ పిల్లలు స్కూల్కి బ్యాగ్ సర్దుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఓ, రేపు కొన్ని స్కూల్లో సెలవులు ఉన్నాయి, అలాగే ఆఫీస్ కూడా కొంతమందికి సెలవు ఉంది కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో మీరు సెలబ్రేట్ చేసుకోండి. మంచి సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్, తర్వాత ఏదైనా సరే. రైట్ మరి, మీ అందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు మరి ఒక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ టాటా బై బై సీ చెప్పేసే టైం నాకు వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు మహేష్ బాబుకి మరొక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పేస్తూ గుడ్ నైట్ చెప్పేస్తున్నాడు మీ స్నేహితుడు ఎల్లేష్. మళ్ళీ కలుసుకుందాం.